ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 25వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఉదయం 6:10 వేద పఠనం గావిస్తారు ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారు. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీరామదాసు కీర్తనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయంలో లాభాల గురించి రాజన్నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె చిరంజీవి గారు తెలియజేసే కొన్ని వివరాలు. 7:00 మెదక్ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో డయాబెటీస్ గురించి డాక్టర్ చింతల రాహుల్ రెడ్డి గారితో పరిచయం పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పప్పు చంద్రశేఖర్ గారి వీణావాద్యం, 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ, 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీ సువర్ణలక్ష్మి గారి గాత్రం, వాద్య సహకారం శ్రీ మహమ్మద్ జియా ఉద్దీన్ వయోలిన్, శ్రీ పెరవళి జయభాస్కర్ మృదంగం. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి లలిత ఆనంద్ గారి గజల్స్, వాద్య సహకారం శ్రీ ఆసిఫ్ అలీ హార్మోనియం, శ్రీ ఏ కామేశ్వర్ శర్మ ఫ్లూట్, శ్రీ ఠాకూర్ ప్రేమిందర్ సింగ్ తబలా. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారి మెరుపుల మరకలు పుస్తక సమీక్ష, సమీక్షకులు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో మహాభారతం నుండి సభాపర్వం ఘట్టం కాకిపడగల కథ వినిపిస్తారు శ్రీ నిమ్మల వెంకటేష్ బృందం. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 7:38 ట్రాన్స్మీటర్పై 6:30 7:15 ఈరోజు రాత్రి 9:30 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమయ్యే

కార్యక్రమాల వివరాలు. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పశుపోషణలో పచ్చిగడ్డి ప్రాముఖ్యత గురించి అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు తెలియజేసే కొన్ని వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి అంశం వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణ. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జెఎస్ సుధారాణి గారు పాల్గొంటారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఈరోజు రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పప్పు చంద్రశేఖర్ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 8:30

తయాదిష్టానదమానాదరుక్తాన్ బృహద్వధేమ విదధే సువీరా తయాదిష్టరిషిర్భవతి దేవి త్వయా బ్రహ్మ గతశ్రీరుతత్వజా త్వజా.

మేధ సురభిర్జుషత గుస్పాహ ఆమా ఆం మేధ సురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణ జగతి జగమ్యా ఊర్జస్వతి పగసా పిన్వమాన సామా ఆం మేధ సుప్రతీకాజుషంతాం మగి మేధాం మగి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు మగి మేధాం మజి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు మగి మేధాం మజి ప్రజాం మగి సూర్యః భ్రాజో దధాతు శ్రద్ధయాగ్నిః సమిధ్యతే శ్రద్ధయా విందతే హవిః శ్రద్ధాంభగస్య మూర్ధని వచసా వేదజామసి ప్రియగుశ్రద్ధే దదతః ప్రియగుశ్రద్ధే దిదాసతః ప్రియం భోజేషు యజ్వసు ఇదం మ ఉదితం కృధి యథా దేవా అసురేషు శ్రద్ధా ముగ్రేషు చక్రిరే ఏవం భోజేషు యజ్వసు.

0: చికీర్షతి అభాగమగ్నే తంకురు మామగ్నే భాగినం కురు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు చెప్పినటువంటిది మేధాసూక్తం. వేద సాహిత్యంలో మేధాసూక్తం అత్యంత విశిష్టమైనటువంటిది. మేధ అంటే కేవలం తెలివితేటలు మాత్రమే కాదు, వివేకం, జ్ఞాపక శక్తి మరియు ధారణాశక్తితో కూడిన సంపూర్ణమైనటువంటి ప్రజ్ఞ. ఆధ్యాత్మిక చైతన్యం బాహ్యమైనటువంటి తెలివితేటల కంటే అంతర్గతమైన స్పష్టతను, సత్యాన్ని గ్రహించే శక్తిని ఈ మంత్రాలు మనకు ప్రసాదిస్తాయి. ఓం స్వస్తి.
1: ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారిచే వేద పఠనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

ఇంతవరకు శ్రీరామదాసు కీర్తనలు విన్నారు. భక్తిరంజనే కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి పొలం పనులు.

0: ఈనాటి కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయంలో లాభాల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె చిరంజీవి గారు తెలియజేసే కొన్ని వివరాలను వింటారు.
1: రైతు శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ కె చిరంజీవి. నేను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారత వ్యవసాయ సంస్థలో సమగ్ర వ్యవసాయ పద్ధతుల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా సమగ్ర వ్యవసాయంలో లాభాల గురించి ఈరోజు మనం తెలుసుకోవడం జరుగుతుంది. సమగ్ర వ్యవసాయం అంటే రైతు సోదరులు ముఖ్యంగా ఒకే పంటను సాగు చేయకుండా పంటతో పాటు దాని అనుబంధ రంగాలైనటువంటి కోళ్ల పెంపకము మరియు గొర్రెల పెంపకము పాడి పోషణ పైన ఆధారపడి వాటిని సాగు చేయడాన్ని ఈ సమగ్ర వ్యవసాయం అంటూ ఉంటాం. ఈ సమగ్ర వ్యవసాయంలో ముఖ్యంగా ఏమిటంటే ఒక రంగంలో నష్టం వచ్చినా ఇంకొక రంగంలో లాభం రావడం వల్ల రైతు యొక్క ఆదాయం స్థిరీకరించబడి రైతు అత్యధిక లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంటతో పాటు పశుపోషణ చేయడం వల్ల రైతుకి ప్రతి సంవత్సరం పొడవునా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమగ్ర వ్యవసాయంలో ఒక రంగంలో వచ్చినటువంటి ఉత్పత్తులు లేకపోతే ముడి పదార్థాలు ఇంకొక రంగంలో వనరుగా ఉపయోగపడడం వల్ల వ్యవస్థలో మనం సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమగ్ర వ్యవసాయం అనేటువంటిది చాలా అత్యంత అవసరమైనది. ఎందుకంటే ఒక మానవుడు ఒకరోజు మనకు సీరియల్స్ 650 గ్రాముల సీరియల్స్ అవసరం ఉంటుంది. కాబట్టి 60 గ్రాముల పప్పు అవసరం ఉంటుంది, 30 ml ఆయిల్ అవసరం ఉంటుంది, 200 ml పాలు ప్రతి వ్యక్తికి కావాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఇవన్నీ రావాలంటే ఒక పంట ఒకటే సాగు చేస్తే సరిపోదు. కాబట్టి మన యొక్క పంటతో పాటు ఈ పశుపోషణ నెక్స్ట్ గొర్రెల పెంపకం కనుక చేసుకున్నట్టయితే మనకు ఒక రైతుకి కావలసినటువంటి పోషక ఆహార లభ్యత అనేటువంటిది ఈ సమగ్ర వ్యవసాయం ద్వారానే మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఒక సమగ్ర వ్యవసాయంలో ఒక సన్న మరియు చిన్నకారు రైతులు 1 హెక్టార్కి ఒక నమూనా సుమారుగా 70% మనకు పంట పశుగ్రాసాలని మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక 20% అంటే ఒక 20% ఒక కూరగాయలు కానీ హార్టికల్చర్కి సంబంధించినటువంటి వాటిని సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక 10% మనకు జీవాల సాగు కోసం మన రైతులు మన వారి యొక్క భూమిని కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా 1 హెక్టారు ఒక మెట్ట సాగు చేసే రైతులు అనేటువంటిది పంటతో పాటు అనుబంధ రంగాలైనటువంటి ఈ గొర్రెల పెంపకం కానీ పాడి పోషణ కానీ చేసుకున్నట్టయితే రైతుకు సంవత్సరం పొడవున ఆదాయం వచ్చి రైతులకు కూడా పని దినాలు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం సమగ్ర వ్యవసాయం అనేటువంటి

వంటిది అవసరం ఉంటుంది. ఈ సమగ్ర వ్యవసాయం ద్వారా పని దినాలతో పాటు ఒక రైతుకు కావలసినటువంటి న్యూట్రిషనల్ సెక్యూరిటీ వస్తుంది. దాంతోపాటు సమగ్ర వ్యవసాయం వల్ల ఒక సంవత్సరం పొడవున వారికి ఆదాయం, పని దినాలు, ఈ విధంగా న్యూట్రిషనల్ ఆహార భద్రత అనేటువంటిది ఈ సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పంటల నమూనా వచ్చినప్పుడు మనకు ఈ సమగ్ర వ్యవసాయంలో పంటలు ముఖ్యంగా బోర్బావి కింద సాగు చేసే రైతులు వరి పంట వేసుకోవచ్చు. ఒక 1 ఎకరాల్లో ఖరీఫ్లో వరి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వరిలో వచ్చేసి ఈ ఖరీఫ్లో వానాకాలంలో అనువైన రకాలు వచ్చి KNM 118 కానీ, KNM 1638 కానీ, BPT 5204 కానీ, RNR 15048 అనే రకాలు మన వరిలో మంచి అనువైన రకాలు. ఇవి అధిక దిగుబడిని ఇచ్చే రకాలు కాబట్టి సమగ్ర వ్యవసాయంలో బోరు నీటి వసతి ఉన్న రైతులు ఈ మంచి రకాలని సాగు చేసుకుని అధిక దిగుబడిని ఇచ్చే రకాలు, సన్నగింజ రకాలు, ఈ రకాలని సాగు చేసుకుని మన రైతులు ఆదాయాన్ని పొందవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నలో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం DHM 117 కానీ, DHM 119 కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేయడం జరిగింది. ఆ రకాలని వేసుకోవచ్చు. మరియు మొక్కజొన్న తర్వాత వేరుశెనగ పంటను పంట యొక్క ఖరీఫ్లో మొక్కజొన్న, రబీలో వేరుశెనగ పంట వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక రైతు 1 హెక్టార్ భూమి ఉన్నప్పుడు, హెక్టార్ అంటే 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు కనుక 1 ఎకరంలో వరి ఖరీఫ్లో వేసుకొని రబీలో మొక్కజొన్న వేసుకోవడం, ఇంకొక ఎకరంలో మొక్కజొన్న ఫాలోడ్ బై మళ్ళీ తదుపరి పంట వేరుశెనగ. వేరుశెనగలో కూడా మనందరికీ తెలుసు K6 కానీ, K9 కానీ, వశిష్ట కానీ, 1618 అనే రకాలు మంచి అధిక దిగుబడిని ఇచ్చే రకాలు. ఈ వేరుశెనగ పంటలో ఈ రకాలని మనం సాగు చేసుకుని అధిక దిగుబడిని పొందవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం వీటితో పాటు పశుగ్రాసాలకు సంబంధించి పశుగ్రాసాలు హైబ్రిడ్ నేపియర్ కో4 కానీ, కో5 అనే రకాలని మనం రైతులు సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కో4 కో5 కూడా, కో4 చాలా మంచి అధిక దిగుబడిని ఇచ్చే రకం. ఈ విధంగా ఈ పశుగ్రాసాలని సాగు చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇంకా మిగతా పంటలు చూసినట్లయితే, ఒకవేళ కనుక ఫాలోడ్ బై నూనె గింజల పంట వేసుకునే రైతులు సాఫ్ఫ్లవర్ పంట కూడా వేసుకోవచ్చు. సాఫ్ఫ్లవర్లో మన తాండూర్ సాఫ్ఫ్లవర్ 1 అనే రకం మంచి అధిక దిగుబడిని ఇచ్చే రకం, మంజిరా రకం ఉంది. ఈ రకాల్ని మనం సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా సాగు చేసుకుని రైతులు అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి పశు పోషణ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి పశువులకి పశు పోషణలో పశుగ్రాసానికి ఒక రోజుకు సుమారుగా 45 కేజీల పచ్చి మేత అనేటువంటిది అవసరం ఉంటుంది. 6 నుంచి 7 కేజీల ఎండుగడ్డి అనేటువంటిది ప్రతి పశువుకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు 1-3 కేజీల దానా కూడా మనం ఇచ్చినట్టయితే పశువు మంచి పాలిచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమగ్ర వ్యవసాయంలో ఏంటంటే రైతులు అన్నీ కొనకుండా, బయట నుంచి కొనకుండా మన ఫామ్లో వాళ్ళే తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పశు దానాను కూడా వారు పంట అవశేషాల నుంచి కూడా మన పశు దానను వారు రైతులు వాళ్ళు వారంతా వాళ్ళే స్వయానా తయారు చేసుకున్నట్లయితే మంచి పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువుల దాణ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, 100 కిలోల దాణ తయారు చేసుకోవడానికి 30 కేజీల మొక్కజొన్న, జొన్న కానీ, 30 కిలోల తవుడు, 25 కిలోల వేరుశెనగ ఆయిల్ కేక్ అంటాం, ప్లస్ 10 కిలోల జాగరి, 1 కేజీ సాల్ట్, వీటితో కలిపి మనం 100 కిలోల దాణ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా రైతులు దాణ వారంతా వాళ్ళే తయారు చేసుకోవడం వల్ల బయట నుంచి కొనే అవకాశం అనేటువంటిది తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మంచి మేలైనటువంటి పోషక పదార్థాలను ఈ పాలిచ్చే డైరీ ఆవులకు కానీ మనకు సప్లై చేసినట్టయితే మనకు చాలా మంచి పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమగ్ర వ్యవసాయంలో మనం చాలా మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అధిక ఆదాయం, మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా సమగ్ర వ్యవసాయం ప్రతి అత్యధిక పని దినాలను వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమగ్ర వ్యవసాయంలో మనం సాగు చేయడానికి అనువైన పశు రకాలు జాతులు చూసినట్లయితే మనము గేదెల్లో ముర్రా అనేటువంటిది చాలా మంచి రకం. ఈ ముర్రా జాతి దాన్ని మనం పెంచుకున్నట్టయితే పాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆవుల్లో సాహివాల్ కానీ, గిర్ కానీ, కాంక్రీజ్ కానీ, ఇవన్నీ ఈ జాతులను మనం సమగ్ర వ్యవసాయంలో ఈ జాతులు మనం చేసుకోవచ్చు. అదేవిధంగా గొర్రెల్లో నెల్లూరు బ్రౌన్ కానీ, నెల్లూరు జుడిపి కానీ, ఇవి మంచి అనువైన రకాలు. వీటిని కూడా మనం సాగు చేసుకోవచ్చు. వీటిని కూడా మనం రేరింగ్ చేసుకున్నట్టయితే

0: మన మాంసం వచ్చే అవకాశం ఉంటుంది. మరి కోళ్ళలో మనకు గుడ్ల కోసం కానీ మాంసం కోసం
1: సమగ్ర వ్యవసాయంలో లాభాల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె చిరంజీవి గారు తెలియజేసిన కొన్ని వివరాలను విన్నారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: ఇనటి పొలం

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్టాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్టంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదలో తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన

0: నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావలసిన 15.9 TMC నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 TMC పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటల అభివృద్దికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ,
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జల్జీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో రావాలి. త్వరగా జల్జీవన్ మిషన్ కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో, నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయట
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపట్లోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి పీవీ సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా, మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంక్విలైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్ గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ట్రాంక్విలైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంక్విలైజింగ్ గన్స్ తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్ గా టీమ్స్ ని మేము పిలిపించడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేశాము. ఇది ఓన్లీ ఏమి అంటే కరెక్ట్ గా ఆ ట్రాంక్యులైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకు అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్ గా ఉంది అన్న డైరెక్షన్ లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్

0: ట్రాంక్లైజింగ్ కి కోవిడ్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది.
1: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాటా నీటి వినియోగం, రాజోలీబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదెహల్యాః సేవాతీర్థస్థలే ప్రగతి ఇతి సూచనా సంచార ప్రౌద్యోగికీ ఆధారిత మంచస్య 25వ ఉపవేశనస్య అధ్యక్షతాం విహితవాన్. అస్యాం గోష్ఠ్యాం శ్రీమోదీ చతుర్షు రాజ్యేషు విస్తృతాన్ మార్గ విద్యుదౌద్యోగికీ వీథి తథా మెట్రో రైల్వే క్షేత్రాణాం చతుర్ప్రముఖాన్ ఆధారభూత సంరచనా ప్రకల్పాన్ సమీక్షితవాన్. एतेषां प्रकल्पानां आहत्य व्ययः प्रायः 30,000 कोटि रूप्यकाणि अस्ति. आर्थिक विकासं, क्षेत्रीय सम्पर्कं, औद्योगिक विकासं तथा जनकल्याणं वर्धयितुं संधारिताः एते प्रकल्पाः. समयसीमा, विभिन्न संस्थानां समन्वयः तथा प्रलम्बित विषयाणां शीघ्र निवारणाय विशेष ध्यानेन सह सन्ति समीक्षिताः. अद्य तावत् संविधान हत्या दिवसो वर्तते. दिवसोऽयं तस्याः घटनायाः स्मरणं कारयति यदा 75वर्षस्य जून मासस्य 25 दिनाङ्के भारतीय संविधानस्य अवमानना कृता. अनेन सहैव अयं दिवसः आपत्काले अत्याचारैः प्रताडितेभ्यः प्रत्येकं जनेभ्यः श्रद्धाञ्जलिम् अर्पयितुं दिवसो वर्तते. अस्मिन्नेव दिने तत्कालीनः राष्ट्रपतिः फखरुद्दीन अली अहमदः आन्तरिक अशान्तेः कारणं प्रदर्श्य देशे राष्ट्रियापत्कालस्य घोषणाम् अकरोत्. देहल्याम् अस्य मासस्य 30 दिनाङ्कात् आरभ्यमाणस्य मतदातृसूचीनां विशेषगहनपुनरीक्षणस्य अन्तर्गतम् गृहं गृहं गत्वा गणना कार्यक्रममभिलक्ष्य देहल्याः मुख्य निर्वाचनाधिकारिण ह्यः नवदिल्ल्यां विभिन्न राजनैतिक दलानां प्रतिनिधिभिः सह एका सभा आहूता. मुख्य निर्वाचनाधिकारिणः एकेन विवरणेन स्पष्टीकृतं यत् अस्यां गोष्ठ्यां भारतीय जनता पार्टी इति दलं, आम आदमी पार्टी इति दलं तथा भारतीय राष्ट्रीय कांग्रेस इत्यादि प्रमुखाणां राजनैतिक दलानां प्रतिनिधयः समुपस्थिताः आसन्. कार्यालयानुसारं मुख्य निर्वाचनाधिकारी प्रत्यपादयत् यत् कोऽपि योग्यः नागरिकः न वञ्चितः स्यात्, सहैव कोऽपि अयोग्यः जनः मतदात्री सूच्यां न सम्मिलितो भवेत्. अनेन सहैव गणनाचरणे अनुपालनीयानां प्रमुखाणां गतिविधीनां विषयेऽपि राजनैतिकदलानि विस्तरेण सूचितानि. भारतीय ऋतुविज्ञानविभागेन अद्य देशस्य उत्तरपूर्वीयक्षेत्रेषु झारखण्ड, महाराष्ट्र, ओडिशा, उपहिमालय, पश्चिमबङ्ग, तेलङ्गाना, तटीयकर्णाटक, కొంకణం సమేత్య గోవా క్షేత్ర

0: దేశస్య కతిపయేషు భాగేషు అతివృష్టేః పూర్వానుమానం ప్రఖ్యాపితం. విభాగానుసారం అద్య పశ్చిమ రాజస్థాన క్షేత్రే ఝంఝావాతస్య సంభావనా అపి వర్తతే. అత్రావధేయం యత్ అద్య బిహార్, పూర్వ మధ్యప్రదేశ్, పూర్వ ఉత్తరప్రదేశస్య చ నానాస్థానేషు ఉష్ణతరంగస్యానుమానమపి విభాగేనానేన ప్రకటీకృతం. అపరత్ర అద్య దెహల్యాం ఆంశికరూపేణ మేఘాచ్ఛాదనం నభః భవిష్యతి. సహైవ అపరాహ్ణే సాయంకాలే వా విద్యుద్గర్జనేన వృష్టేః సంభావనాపి వర్తతే. సంప్రతి క్రీడా వార్తాసు ఐసీసీ మహిళా టీ20 విశ్వకప్ స్పర్ధాయాం అద్య భారతస్య సమ్ముఖీకరణం బాంగ్లాదేశేన సహ భవిష్యతి. స్పర్ధేయం మాంచెస్టర్ నగరస్య ఎమిరేట్స్ ఓల్డ్ ట్రెఫోర్డ్ క్రీడాంగణే అయోజ్యతే. యా భారతీయ సమయానుసారం సాయంకాలే 7:00 సమారప్స్యతే. హర్మన్ప్రీత్ కౌరస్య నేతృత్వే భారతీయ మహిళాదళం విమెన్ ఇన్ బ్లూ సంప్రతి స్వసమూహే ద్వితీయం స్థానం భజతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి మెదక్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్.
2: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణను అందరూ బాధ్యతగా భావించాలని, ప్రతి ఒక్కరూ అమ్మ పేరుపై మొక్క నాటి సంరక్షించాలని కోరారు. అదేవిధంగా అక్కన్నపేట అర్బన్ పార్క్లో రాష్ట్ర అటవీశాఖ అధికారి రత్నాకర్, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు. మానవాళి మనుగడకు మొక్కలు జీవనాధారమని, చెట్లు లేకుంటే జీవనోపాధికి నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నూతన విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరుకున్నాయి. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషలకు సంబంధించి జిల్లాలో మొత్తంగా 904 పాఠశాలలు ఉండగా 6,14,313 పుస్తకాలు అవసరమవుతాయి. ఇప్పటి వరకు 4,09,353 పుస్తకాలు పాఠశాలలకు చేరుకున్నాయి. వచ్చిన పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు అందజేశామని అధికారులు వెల్లడించారు. యువత ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారించాలని మెదక్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్య, ఉన్నత లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలపై చైతన్యం తీసుకువచ్చే బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా భావించి నాణ్యమైన విత్తనాలతోనే రైతులు అధిక దిగుబడి సాధిస్తారని ప్రభుత్వం విత్తనాల మేళా ప్రారంభించిందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి తక్కువ నీటి ఖర్చుతో పంటలు సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ, రసాయనాల అతి వినియోగంతో భూసారం దెబ్బతింటుందని, శాస్త్రీయంగా వినియోగించాలని తెలియజేశారు. విత్తనాలు కొనే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఎరువులు, మందుల దుకాణాల నిర్వాహకులు రైతులకు మేలైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని, కల్తీ విత్తనాలు రైతులకు అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో తప్పులు లేని ఓటర్ జాబితా లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లాలోని అర్హులైన పౌరులు అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తప్పు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని వర్గాల నుంచి సహకారం అందించాలని చెప్పారు. బూత్ స్థాయి నుంచి అధికారులు ప్రతి ఇంటిని కనీసం 3 సందర్శించి పత్రాలు అందజేస్తారని, వాటిని పూరించి తిరిగి అధికారులకు అందజేయాలని తెలిపారు. ఓటర్లు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. మెదక్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో పర్యాటక ప్రాంతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ అన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను వలయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని, అందులో భాగంగా మెదక్ జిల్లాను పర్యాటక అభివృద్ది ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మెదక్ జిల్లాను సందర్శించిన సందర్భంగా జిల్లా వారసత్వ సాంస్కృతిక అభివృద్దికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో 12వ యోగా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలంటూ పిలుపునిచ్చారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని, అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు.

0: చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వయోజన విద్య జిల్లా విద్యాశాఖల సమన్వయంతో చేపట్టిన అమ్మకో అక్షరమాల ఫలితాలను ఇస్తుందని జిల్లా వయోజన విద్య ప్రాజెక్టు అధికారి మురళీమోహన్ అన్నారు. జిల్లాలో అక్షరాస్యత సాధనకు అడుగులు పడుతున్నాయని, ఈ క్రమంలో పల్లెల్లో వేలిముద్రలు వేయడం మానేసి కాగితాలపై సంతకాలు చేస్తున్నారని చెప్పారు. యాప్లో నమోదైన వారి సంఖ్య 37,210 ఉండగా అభ్యాసకులు 15,976 మంది ఉన్నారు. జిల్లాలో పరీక్షలకు హాజరైన వారు 14,382 కాగా 13,245 మంది ఉత్తీర్ణులయ్యారు.
1: మెదక్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయోమిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు, డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు స్పందన కోసం E0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమావేశంలో 4 రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మైభారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్, అర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్, యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లకు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిర్ కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ది చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు.

0: మామిడి పండ్లతో పాటుగా నవీన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా వివరణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాలుతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction, in coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: Akasavani, Vartalu Vintunaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటు అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలాడో డి లా ఎస్ప్రిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్ప్రిల్లాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్ప్రిల్లా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పుత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్టలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీస్ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో

0: బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వ సారి ప్రపంచకప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఈరోజు సంవిధాన్ హత్యా దివస్. ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్ లేదా రాజ్యాంగ హత్యా దినోత్సవంగా పాటించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 1975 ఎమర్జెన్సీ సమయంలో అమానుషమైన బాధలను అనుభవించిన వారందరి అపారమైన సేవలను ఈరోజు స్మరించుకుంటారు. నిరంకుశ ప్రభుత్వం చేతిలో వివరించలేని వేధింపులను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి లక్షలాది మంది పోరాడిన స్ఫూర్తిని గౌరవించే ఉద్దేశమే ఈరోజు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను, పత్రికా స్వేచ్ఛను అణచివేసి వేలాది మందిని జైళ్లలో బంధించారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ కాలాన్ని ఒక చీకటి అధ్యాయంగా పేర్కొంటారు. రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. ఈ ఎమర్జెన్సీ 1977 మార్చ్ 21వ తేదీ వరకు కొనసాగింది. ఎన్నికలను నిలిపివేసి ఆదేశాల ద్వారా పరిపాలిస్తూ పౌర హక్కులను అడ్డుకునే అధికారాన్ని ప్రధానమంత్రికి ఈ ఆర్డర్ కల్పించింది. ఈ కాలంలో రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేశారు. వీటన్నిటికీ నిరసనగా అప్పట్లో పౌరులు ఎమర్జెన్సీ కారణంగా పడ్డ బాధలను, వారి సేవలను, పోరాట పటిమలను గుర్తు చేసుకుంటూ ఈ సంవిధాన్ హత్యా దివస్ను జరుపుకుంటారు.

0: ఇంతవరకు సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో డయాబెటీస్ ఈ అంశం గురించి డాక్టర్ చింతల రాహుల్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంక.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో డయాబెటీస్, ఈ అంశం గురించి డాక్టర్ చింతల రాహుల్ రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాహుల్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: మామూలుగా డయాబెటీస్ అనగానే ఒక మహమ్మారిలా ప్రపంచాన్నంతా చుట్టేస్తుంది. ముఖ్యంగా మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ప్రతి కుటుంబంలో ఈ మాట వినే పరిస్థితి వచ్చింది. అయితే చిన్నపిల్లల్లో కూడా డయాబెటీస్ వచ్చే సందర్భాలు గమనిస్తుంటాము. ఇది ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఏమని పిలుస్తారండి?
1: మనకు పిల్లల్లో వచ్చే డయాబెటీస్ ని టైప్ 1 డయాబెటీస్ అంటాము. దీని గురించి అవగాహన మనం పెంచాలి, ఇంకా అందరికీ దీని గురించి తెలియాలే.
0: టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు డాక్టర్ గారు?
1: టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా మటుకు పిల్లల్లోనే వస్తుంది, పెద్దోళ్ళు కూడా కొందరిలో వస్తుంది, కానీ ఎక్కువ మటుకు పిల్లల్లోనే వస్తుంది అనమాట. టైప్ 1 డయాబెటీస్ లో ఏంటంటే ఇన్సులిన్ బాడీలో ప్రొడక్షన్ తక్కువైపోయి బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ కావడం వల్ల వస్తుంది. అదే టైప్ 2 డయాబెటీస్ ఏమో పెద్దవాళ్లకు వయసుతో బరువు ఎక్కువడం వల్ల, ఇన్సులిన్ అనేది ఉన్నా కూడా సరిగా పనిచేయకపోవడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము, దానివల్ల వస్తుంది. సో టైప్ 1 లో ఏంటంటే మనకు ప్రొడక్షన్లోనే ఇన్సులిన్ అనేది తక్కువైపోతుంది, కాబట్టి ఇది ఒక మోర్ సివియర్ ఫామ్ అనుకోవచ్చు మనము, ఎందుకంటే దీనికి ఇన్సులిన్స్ మాత్రమే ఉంటాయి ట్రీట్మెంట్. అదే మనకు పెద్దల్లో వచ్చేదేమో టైప్ 2 అంటాం, దానికి మనకు టాబ్లెట్స్ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్కి 4-5 రకాల గోళీలు ఉంటాయి. పిల్లల్లో మాత్రము టైప్ 1కి ఇన్సులిన్ మాత్రమే ట్రీట్మెంట్ అనమాట.
0: డాక్టర్ గారు, ఎప్పుడైనా ప్రిస్క్రిప్షన్ చూసినప్పుడు NIDDM అని IDDM అని రాస్తుంటారు, దాని అర్థం ఏంటంటారు?
1: NIDDM అనేది IDDM అనేది మనకు ఎందుకు డిఫరెన్స్ అంటే, IDDM అనగా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మిలిటస్, అంటే దీనికి మనం ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంతకుముందు కాలంలో ఈ పదాలు వాడేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే IDDM ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాము.
0: డాక్టర్ గారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందంటారు, గమనిస్తుంటారు మీరు?
1: సో టైప్ 1 డయాబెటీస్ అనేది పిల్లల్లో ఫ్రమ్ 6 మంత్స్ నుంచి 18 ఇయర్స్ దాకా ఎప్పుడైనా రావచ్చు. కామన్ ఏజ్ గ్రూప్ అనేది మనకు ఒక 5 to 15 ఇయర్స్ అనుకోవచ్చు మనము, కానీ చిన్నపిల్లలకి 1 ఇయర్కి కూడా, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి కూడా వస్తుంది అనమాట. అదే 6 మంత్స్ లోపు వచ్చే డయాబెటీస్ ని మనం వేరే డయాబెటీస్ అంటాము, అది జెనెటిక్ కారణాలు ఉంటాయి వాటికి, దాన్ని మోనోజెనిక్ డయాబెటీస్ అంటాం. అవి కూడా చూస్తాము, అవి ఇంకా చాలా రేర్ అనమాట.
0: అంటే మామూలుగా పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు అన్నట్టు టైప్ 2 డయాబెటీస్ లో కొన్ని సింటమ్స్ కనిపిస్తాయి, అధిక దాహం రావడము, తరచుగా మూత్ర విసర్జన చేయడం గాని, కొన్ని సింటమ్స్ వల్ల వాళ్ళు చెప్పగలిగే పరిస్థితులు ఉంటారు. చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన గాని జ్ఞానం గాని ఉండదు, వాళ్ళు ఎలా చెప్పగలరు, మనం ఏం గమనించాలి వాళ్ళ లోపల?
1: ఈ టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో ఏంటంటే రాత్రిపూట లేసి మూత్రం పోవడం అని కొత్తగా గమనిస్తారు తల్లిదండ్రులు.
0: ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటారు,
1: రాత్రిపూట లేసిపోతారు, ఇంకా దాహం కూడా ఎక్కువ ఉండేసరికి వాళ్ళు నీళ్ళు ఎక్కువగా తాగుతారు. వీటితో పాటు ఏంటంటే వాళ్ళకి ఆకలి కూడా బాగానే ఉంటుంది, కానీ బరువు తగ్గుతూ ఉంటారు, తింటారు కానీ బరువు తగ్గుతారు, ఎందుకంటే బ్లడ్ షుగర్ ఎక్కువ అయ్యేసరికి మనకు బరువు తగ్గడం జరుగుతుంది, మూత్రంలో షుగర్ వెళ్ళడం జరుగుతుంది. ఈ 3 లక్షణాలు ఏంటి మెయిన్ అనమాట, మూత్రం ఎక్కువ పోవడం, నీళ్లు ఎక్కువ తాగడం, బరువు తగ్గడం. సో ఎప్పుడైనా కూడా ఇటువంటి సింటమ్స్ ఉన్నప్పుడు దగ్గరలో డాక్టర్ ని సంప్రదించి ర్యాండమ్ బ్లడ్ షుగర్ అయినా, ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అయినా చెక్ చేసుకుంటే దాంతో మనకు ఆ లెవెల్స్ అనేవి నార్మల్లో ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా తెలుస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే దానికి మళ్ళీ కన్ఫర్మేటరీ టెస్ట్, ఒకటి HbA1c అంటాము, 3 నెలల షుగర్ కంట్రోల్ ఎట్లా ఉందని ఆ టెస్ట్ చేస్తాము. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మూత్రంలో కూడా మనకి మన కీటోన్ బాడీస్ ఉన్నాయని చెప్పేసి యూరిన్ పరీక్ష కూడా చేస్తామన్నమాట.
0: ఈ కీటోన్ బాడీస్ ప్రాముఖ్యత ఏంటంటారు ఈ టైప్ 1 డయాబెటీస్ లో?
1: సో టైప్ 1 డయాబెటీస్ లో వచ్చేసి మనకు ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ రోజులు ఎక్కువగా ఉంటే మనకి కీటోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ కీటోన్స్ వస్తే ఏమవుతుందంటే వాంతులు, కడుపు నొప్పి, ఆయాసం అనేది వస్తుంది. సో అప్పుడు ఏంటంటే హాస్పిటల్లో ఖచ్చితంగా మనం అడ్మిట్ కావాల్సి ఉంటుంది. ఇన్సులిన్ అనేది IV రూపంలో ఇచ్చేది ఉంటుంది, హైడ్రేషన్ అనేది మనం సెలైన్ ఎక్కించేది ఉంటుంది. ఇవన్నీ రాకముందు ఈ

0: రాకముందే మనము ఒకవేళ ఈ టైప్ 1 డయాబెటీస్ లక్షణాలను గుర్తుపడితే మనం తొందరగా ఇన్సులిన్ అనేది సబ్క్యూటేనియస్ ఇన్సులిన్ స్టార్ట్ చేసుకుని ఇది ప్రమాదాలు అనేది సీరియస్నెస్ ఎక్కువ చేసుకోకుండా చూసుకోవచ్చు అనమాట.
1: డాక్టర్ గారు, ఏ కారణాల వల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుందంటారు?
0: మనకు పారంపరికంగా వచ్చేది కాదు, అలాగే మనకు ఈ తిండి తినడం వల్ల, స్వీట్లు తినడం, చాక్లెట్ తినడం వల్ల వచ్చేది కాదు, ఇది ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అండి. సో ఆటోఇమ్యూన్ అంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి ఉంటుంది కదా, దాని పని ఏంటంటే బయట ఇన్ఫెక్షన్స్ ని తొలగించడానికి యాంటీబాడీస్ తయారు చేస్తుంది. యాంటీబాడీస్ వెళ్ళి బయట ఉన్న ఇన్ఫెక్షన్స్ ని ఫైట్ చేసేసి వాటిని మన బాడీకి హామ్ చేయకుండా చూస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ లో మన బాడీలో ఉన్న ఆర్గన్స్ కే మన రోగనిరోధక శక్తి అనేది, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అటాక్ చేసి ఆ సెల్స్ ని పనిచేయనీయకుండా చేస్తాయి అన్నమాట, వ్యతిరేకంగా పనిచేస్తాయి. కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మనకు ప్యాంక్రియాస్ అనే గ్రంథంలో తయారైతే, గ్రంథిలో ఉన్న కణాలు ఒకవేళ ఇట్లా ఎఫెక్ట్ అయితే ఈ యాంటీబాడీస్ వెళ్ళి దాటిని ఎఫెక్ట్ చేస్తే దాంట్లో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది.
1: ఒక మాట అంటారు కదా, కంచే చేయను వేస్తే అన్నట్టుగా, ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ మనకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది కాస్త మననే హామ్ చేయడం మొదలు పెడుతుంది.
0: కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే మనకు ఇంతకుముందు కాలంలాగా మనకు సిరింజెస్ ఇచ్చే అవసరం లేదు, ఇప్పుడు మనకు ఇన్సులిన్ అనేది పెన్ రూపంలో కూడా వస్తుంది. ఇంకా ఈ పెన్స్ అనేటివి చిన్న చిన్న నీడిల్స్ తో నొప్పి లేకుండా ఉన్నాయన్నమాట. సో పిల్లలకు మేము ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఈ ఇన్సులిన్ పెన్స్ ప్రిఫర్ చేస్తాము, దాంతో నొప్పి తక్కువ ఉంటుంది, ఇంకా పిల్లలు కూడా భయపడకుండా ఉంటారు. రెండోది, ఇప్పుడు ఇన్సులిన్ పెన్స్ కాకుండా ఇన్సులిన్ పంప్స్ అని కూడా వచ్చినాయి, కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇన్సులిన్ పంప్స్, కానీ అది పెట్టుకుంటే మనకు ఇంకా కూడా మేనేజ్మెంట్ ఈజీ అయిపోతుంది అన్నమాట.
1: అంటే ఎన్నిసార్లు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఇన్సులిన్?
0: ఈ ఇన్సులిన్ అనేది చిన్నపిల్లల్లో మనకు బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి ఎప్పుడైతే ఆహారం తీసుకుంటారో వాటిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాబట్టి మనకు ప్రతిసారి బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు ర్యాపిడ్ యాక్టింగ్ గానీ, షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ గానీ ఇచ్చేది ఉంటుంది. దీంతో పాటు మనకు డైలీ వన్స్ ఒకటి లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది ఇస్తామన్నమాట. ఈ బేసల్ బోలస్ రెజిమెన్ అంటాం దీన్ని, ఆ బేసల్ బోలస్ రెజిమెన్ తో మనకు షుగర్ కంట్రోల్ అనేది బాగా ఉంటుంది. పిల్లలకి కూడా మనకు ఎక్కువ ఫుడ్ ఇచ్చినప్పుడు కొంచెం డోస్ ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ ఫుడ్ ఇచ్చినప్పుడు డోస్ తక్కువ చేసుకోవచ్చు, మధ్యలో స్నాక్స్ తీసుకున్నప్పుడు కూడా మనం చిన్నగా కొంచెం డోస్ ఇచ్చి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఉంటుంది ఇన్సులిన్ పెన్స్ తో ఈ బేసల్ బోలస్ రెజిమెన్.
1: బేసల్ అండ్ బోలస్ అన్నారు డాక్టర్ గారు, బేసల్ అంటే బేస్ లైన్ లో ఉండాల్సిన షుగర్, బోలస్ అంటే మనం ముద్ద తిన్నప్పుడు తీసుకోవాల్సిన ఇంజెక్షన్ అంటారు, అంతేనంటారా?
0: మీరు కరెక్ట్ చెప్పారండి. సో బేసల్ అనేది మనకు బేస్ లైన్ గా కూడా తిన్నప్పుడు కూడా షుగర్ లెవెల్ మెయింటైన్ చేయడానికి పనిచేస్తుంది ఆ ఇన్సులిన్. అదే బోలస్ ఏమో తినేటప్పుడు పెరిగే షుగర్ లెవెల్ ని పెరగకుండా మనకు షుగర్ నార్మల్ లో ఉంచినట్టు చూసుకుంటది ఈ బోలస్ ఇన్సులిన్.
1: అంటే ఈ రెండు రకాల కాంబినేషన్ లో ఉండే ఇన్సులిన్ ని మనము ఇవ్వాల్సి ఉంటుంది.
0: డెఫినెట్, కరెక్ట్ అండి. మనకు పిల్లల్లో ఏంటంటే ఈ బేసల్ వేరేగా ఇస్తాము, బోలస్ వేరేగా ఇస్తాము. దాంట్లో ఏంటంటే కొంచెం తక్కువ ఫుడ్ తింటే తక్కువ బోలస్ ఇస్తాము, ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ బోలస్ ఇచ్చుకుంటాము, కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది పిల్లల్లో.
1: డాక్టర్ గారు, చాలా మంది పిల్లల్లో చూస్తుంటాము ఈ క్రేవింగ్ ఫర్ స్వీట్స్ ఇలాంటివి కనబడుతుంటాయి, అలాంటప్పుడు ఈ టైప్ 1 డయాబెటీస్ ఉండే పిల్లల్లో మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు?
0: ఇంతకుముందు కాలంలో వాళ్ళని ఫిక్స్డ్ డైట్ లో పెట్టేసి వాళ్ళని ఇంతే డోస్ ఇవ్వాలని చెప్పేసి ఉండేది ఇంతకుముందు కాలంలో. అప్పుడు స్ప్లిట్ మిక్స్ రెజిమెన్ అని ఇచ్చేవాళ్ళు, రోజుకి రెండు పూట్లు ఇచ్చేవాళ్ళు ఇన్సులిన్. ఇప్పుడు ఏంటంటే మనకు ఇలాంటి పిల్లలు కూడా అందరి పిల్లల్లాగానే హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ అప్పుడప్పుడు స్వీట్స్ తినడము వాళ్ళకి ఇవ్వచ్చు. దానికి ఏంటంటే సరైన ఇన్సులిన్ డోస్ అనేది మనం ఇచ్చుకుంటే, సరైన బోలస్ ఇన్సులిన్, ఈ షార్ట్ యాక్టింగ్, ర్యాపిడ్ యాక్టింగ్ డోస్ మనం కొంచెం పెంచుకొని ఇవ్వడం కానీ ఎక్స్ట్రా డోస్ కానిచ్చుకుంటే ఈ పిల్లలకు కూడా మనము అందరి పిల్లల్లాగానే అన్ని ఫుడ్ కూడా పెట్టొచ్చు, కానీ హెల్దీ ఫుడ్ అనేది, బ్యాలెన్స్ డైట్ అనేది మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
1: కొన్నిసార్లు డాక్టర్ గారు, నేను కొన్ని సందర్భాల్లో గమనించాను, తినేటప్పుడు తిన్న తర్వాత రెండు సార్లు షుగర్ చెక్ చేసుకుని అప్పుడు నార్మల్ గానే ఉండి తర్వాత కొంతకాలం హెచ్బిఏ1సి చూస్తే చాలా ఎక్కువగా కనబడుతుంటుంది, ఏ పరిస్థితుల వల్ల అయి ఉంటుంది అంటారు?
0: షుగర్ లెవెల్ అనేది మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒక 2 అవర్స్ బ్లడ్ షుగర్ చూసుకుంటే మనకు నార్మల్లే ఉండొచ్చు, కానీ మళ్ళీ సాయంత్రం పూట ఒకవేళ స్నాక్స్ ఎక్కువగా తినేస్తే, లేకపోతే ఇదేంటి థియేటర్ ఐటమ్స్ ఎక్కువ తింటే, మనం అప్పుడు షుగర్ లెవెల్ చెక్ చేస్తలేం కాబట్టి మనకు అక్కడ షుగర్ లెవెల్ పెరిగింది మనకు ఈ రెండు రీడింగ్స్ లో తెలియదు అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే హెచ్బిఏ1సి మనం 3 నెలల పరీక్ష చేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ లో షుగర్ లెవెల్ చెకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో రికమెండెడ్ ఏంటంటే పిల్లలు టైప్ 1 డయాబెటీస్ పిల్లలకి ఎక్కడైనా మన దేశంలో వేరే దేశాల్లో అయినా బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ ముందు, డిన్నర్ ముందు పడుకునేటప్పుడు షుగర్ లెవెల్ చెక్ చేసుకుంటే మనం దినం మొత్తం షుగర్ లెవెల్ అనేది మంచిగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు, కరెక్ట్ గా డోస్ ఇచ్చుకోవచ్చు మనము.
1: కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ టెస్ట్ అనేది చేస్తారు కదా డాక్టర్ గారు?
0: ఇప్పుడు మనకు

0: పిల్లలకి ఇలా షుగర్ లెవెల్ చెకింగ్ అనేది నీడిల్తో ప్రిక్ చేయకుండా మనకు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైసెస్ అనేవి వచ్చాయన్నమాట. దాంట్లో ఉపయోగం ఏంటంటే మనకు దినం మొత్తం షుగర్ లెవెల్స్ దాంట్లో తెలుస్తుంది అనమాట. ఒకసారి పెట్టుకుంటే మనకు వారం కొన్ని డివైస్లు, కొన్ని డివైసెస్ 2 వారాల దాకా పనిచేస్తాయి. అలాగేమైతుందంటే పిల్లలకు మనకు డైలీ షుగర్ లెవెల్ అనేది దినం మొత్తం షుగర్ నైట్ టైంలో కూడా ఎట్లుంది మనకు భయం లేకుండా ఉంటుంది, షుగర్ లెవెల్స్ మంచి కంట్రోల్ చేసుకోవచ్చు. సో అందరికీ కూడా బెనిఫిటే. పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళకు ఆ భయం అనేది పోతుంది, షుగర్ లెవెల్స్ లో వస్తున్నాయి హైస్ వస్తున్నాయి అన్ని కనిపిస్తాయి దాంట్లో. డాక్టర్స్గా మాకేంటంటే మంచిగా ఇన్సులిన్ ని అడ్జస్ట్ చేయొచ్చు.
1: ఏ రకమైన ఆహారము మీరు సజెస్ట్ చేస్తారు?
0: సో మనకు టైప్ 1 డయాబెటీస్ పిల్లలకి అందరు పిల్లల్లాగానే మనకు కార్బోహైడ్రేట్స్ కొంచెం లిమిట్ లో తీసుకోవాలి, ప్రోటీన్స్ ఇంకా ఫ్యాట్స్ అనేవి బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి, ఇంకా ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ చేయాలి. సో ఫైబర్ అంటే మనకు ఏదైతే వెజిటబుల్స్ ఉంటాయో, ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో, ఏవైతే మనం క్యారెట్ కీరా అంటామో, సలాడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ చేయాలి. అండ్ ప్రతి మీల్ తో పాటు ఈ ఫైబర్ ఫుడ్ పెట్టాలి, కొంచెం ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేయాలి. వెజిటబుల్ ప్రోటీన్స్ అనుకుంటే దాల్ కానీ పప్పు కానీ, లేకపోతే ఇంకా నాన్ వెజ్ ప్రోటీన్స్ అయితే మనకు గుడ్డు ఇంకా చికెన్ మటన్ ఇట్లాంటివన్నీ కూడా మనకేంటంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కాకుండా ఇవన్నీ పెట్టడం వల్ల షుగర్ అనేది మెల్లగా పెరుగుతుంది. రెండోది మనకు రైస్, వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ అయితే ఇంకా మంచిది. ఇంకా జొన్నలు, సజ్జలు అనేవి, మనకు గోధుమ రొట్టెలు ఇవన్నీ మనకు కొంచెం బెటర్ అనమాట రైస్ కంటే. సో ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకుని హెల్దీ బ్యాలెన్స్ డైట్ తింటే మనకు బాగుంటుంది అనమాట. సో మన గ్లైసిమిక్ ఇండెక్స్ అనేవి కొన్ని ఫుడ్లో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, కొన్ని ఫుడ్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ ని తొందరగా పెంచుతుంది అనమాట. అదే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ ఏమో షుగర్ లెవెల్ ని మెల్లగా పెంచుతుంది, స్లోగా పెంచుతుంది.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా కారణంగా కానీ చాలా రకాల టిట్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మంది ఆ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ తోనే నిర్ణయం తీసుకుని ఆరోగ్యం పట్ల ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. అలా కాకుండా టైప్ 1 డయాబెటీస్ వచ్చినప్పుడు ఒక నిపుణుడి సలహా మేరకు తీసుకోవడం మంచిదంటారా?
0: సో టైప్ 1 డయాబెటీస్ లో పేరెంట్స్ గా వాళ్లకు చాలా బాధ ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ లో వాళ్ళు వేరే వేరే దారులు చూస్తారు, దీనికి ఏమైనా పర్మనెంట్ మార్గం ఉంటుందా అని. మనకేంటంటే ఇప్పుడు దాకా పర్మనెంట్ క్యూర్ రాలే కాబట్టి మనం ఏంటంటే యాజ్ డాక్టర్స్ వాళ్ళకి కరెక్ట్ సలహా ఇవ్వడం ముఖ్యము, వాళ్ళకు తప్పుదారిలో వెళ్లకుండా చూసుకోవడం ముఖ్యము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ సపోర్ట్ గ్రూప్స్ కూడా బాగా అయినాయి మనకు సిటీలో, హైదరాబాద్ లో అయినా, మనకు ఇండియాలో వేరే వేరే సిటీస్ లో అయినా, ఢిల్లీ లాంటి సిటీస్ లో ఈ టైప్ 1 డయాబెటీస్ గ్రూప్స్ లో ఏంటంటే పిల్లలు డయాబెటీస్ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, పెద్దోళ్ళు టైప్ 1 డయాబెటీస్ తో ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్నప్పటి నుంచి పెద్దగా ఈ వాళ్ళకేంటంటే ఒకరినొకరు సహాయం చేసుకోవాలని ఉంటుంది. ఇంకా వీటితో ఏంటంటే ఈ చిన్నపిల్లలకు కూడా, ఈ పేరెంట్స్ కూడా మేమందరికీ ఈ గ్రూప్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తాము. దాంట్లో ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ సలహా అనేది దొరుకుతుంది, ప్లస్ వాళ్ళకు కొంచెము సోషల్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట.
1: డాక్టర్ గారు, ఇలా టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఎదుగుదలలో గానీ లేదంటే ఇతర హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటాయంటారు?
0: ఒకవేళ మనం షుగర్ కంట్రోల్ బాగా చూసుకుంటే, బాగా చేస్తే మనకు HbA1c అనేది 3 నెలల పరీక్ష 7% లోపల ఉంచితే మనకు ఏ ప్రమాదం లేకుండా ఉంటుంది, జీవితాంతం కూడా మనకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. కానీ ఒకవేళ సరైన సలహా ఫాలో కాకపోతే, లేకపోతే షుగర్ లెవెల్ సరిగ్గా కంట్రోల్ ఉంచకపోతే అప్పుడేమైతుందంటే HbA1c ఎక్కువ ఉండడం జరుగుతుంది. అది ఎక్కువ ఉంటే మనకు ఫ్యూచర్ లో కూడా మనకు కాంప్లికేషన్స్ తొందరగా వస్తాయని చెప్పేసి ఇండైరెక్ట్ చూపిస్తుంది అనమాట. అయితే మనకు చూసుకోవాల్సింది ఏంటంటే 11 ఏళ్ళు దాటిన పిల్లలకు సంవత్సరానికి ఒకసారి కండ్ల చెకప్ ఒకటి చేసుకోవాలి, యూరిన్ చెకప్ ఒకటి చేసుకోవాలి, ప్రోటీన్స్ ఏమైనా పోతున్నాయా అని చెప్పేసి, దాంతోపాటు మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా, థైరాయిడ్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి.
1: వీళ్ళ లైఫ్ స్పాన్ లో ఎంతవరకు ఆరోగ్యంగా ఉండగలరు?
0: సో వీళ్ళు ఏంటంటే మనం కరెక్ట్గా మీరు అన్నట్లు అన్ని ఫాలో చేస్తే వాళ్ళందరూ మనలాగా అందరిలాగానే ఒక 100 ఏళ్ళు కూడా బతకొచ్చు. మనకు మంచిగా ఏ ప్రాబ్లం లేకుండా, కిడ్నీ ప్రమాదాలు లేకుండా, కంటి ప్రమాదాలు లేకుండా, గుండె ప్రమాదాలు లేకుండా చూసుకోవచ్చు మనం అనమాట.
1: మంచి విషయాలు తెలియజేసే డాక్టర్ గారు నమస్కారం.

0: ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో డయాబెటీస్ ఈ అంశం గురించి డాక్టర్ చింతల రాహుల్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్వాతి కిరణం చిత్రం కోసం వాణి జయరాం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం కెవి మహదేవన్.

ఇప్పుడు వినండి ఆపద్ బాంధవుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మనోజనరంజని. ఇప్పుడు వినండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కోసం కేకే పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీజే మేయర్.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:30. ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెంటనే వింటారు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్యం వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శృంగార లహరి. నీలాంబరి రాగంలో మైసూర్ లింగరాజ్ అర్స్ రచన ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్యం విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం కర్ణాటకలో విజయనగర జిల్లా హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యాంపై నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కర్ణాటకలో మునీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం వెల్లడి కానున్నాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ విడుదల చేస్తారని ప్రభుత్వ పరిశీలన విభాగం సంచాలకులు లింగయ్య ఓ ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ప్రజలను మోసం చేయడానికి డిజిటల్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ఎంపీలదే 39.39% నమోదైంది. మొత్తం 226 మంది సిట్టింగ్ ఎంపీల ఆస్తుల విలువ 26,047 కోట్లుంటే అందులో తెలంగాణకు చెందిన 7 ఎంపీల సంపదే 8,310 కోట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 ఎంపీల ఆస్తుల విలువ 1,949 కోట్లుగా ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న సాయంత్రం మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా సత్యమణి మెహతాబ్, ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రులు స్నియావ్ బలాంగ్ధర్, ప్రెస్టోన్ టిన్సాంగ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వెనజువాలాలో 2 భారీ భూకంపాలు సంభవించాయి. ప్రకంపనల దాటికి ఆ దేశ రాజధాని కారకస్లో భవనాలు ఊగిపోయాయి. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1 నమోదు కాగా రెండోది 7.5 నమోదైనట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలోని గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాఘవేంద్ర చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ కల్పన పాడిన పాట, వేటూరి రచన సంగీతం మణిశర్మ.

0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జెఎస్ సుధారాణి గారు రైతులడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు సలహాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 STD కోడ్ను జత చేసి 2304-08-52, ఇంకో నంబరు 2324-08-53. ప్రకటన విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా నిర్మా.

0: ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఇప్పుడు వినండి, శ్రీను చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

0: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఇప్పుడు వినండి ఉగాది చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ బృందం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి ప్రేమదేశం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఓఎస్ అరుణ్ పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

0: మనోజనరంజన్.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ప్రేమలేఖ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం దేవా.

0: ముక్కు బుల్లాకు మెరిసెను మెరిసెను.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు వినండి అభినందన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనసులో మాట చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ పాడిన వేటూరి రచన, సంగీతం ఎస్పి కృష్ణారెడ్డి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి యువకుడు చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. వేటూరి రచన, సంగీతం మణిశర్మ.

0: ఇప్పుడు వినండి, ఎగిరే పావురమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి రచన, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: చిటపట చినుకుల తాళం, చిగురాకుల లోహిందోళం, కిలకిల చిలకల

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపు నెల రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకొచ్చి ఓటర్ వివరాలు సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త ఫారాలు అందిస్తారు. పాత ఓటర్ జాబితాతో పాటుగా 2002 ఓటర్ జాబితా ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి

మార్క సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భీమా రక్షణ కల్పించడంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ బ్యాంకుల మధ్య అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. ఎరువుల ఉత్పత్తి సరఫరా బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని, రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రామగుండంలో ఉత్పత్తి అయిన ఎరువులు పూర్తిగా తెలంగాణకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్లో ఈ తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. పుల్వామా, పహల్గాం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అధికారిక భూకంప మ్యాపింగ్ డేటా ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 3.5 తీవ్రతతో నమోదైంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బకాయిలు కోట్ల రూపాయలు ఉంటే కాలేజీల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశం లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహ అధ్యక్ష పదవికి తగ్గట్టుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట, గీత రచన భువన చంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు, మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు, సలహాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ను జత చేసి 2324-0852, ఇంకో నంబరు 2324-0853. ప్రకటన విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి, ప్రియురాలు పిలిచింది చిత్రం కోసం సాధన సర్గం పాడిన పాట. గీత రచన AM రత్నం, శివగణేష్ సంగీతం AR రెహమాన్.

0: రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: ఇప్పుడు వినండి మన్మథ చిత్రం కోసం ఎస్పీ చరణ్ పాడిన పాట. వేటూరి రచన, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి మగధీర చిత్రం కోసం దీపు గీతామాధురి పాడిన పాట. గీత రచన సంగీతం MM కీరవాణి,

ఇప్పుడు వినండి అంటే సుందరానికి చిత్రం కోసం శంకర్ మహదేవన్, శ్వేతామోహన్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం వివేక్ సాగర్.

0: చయ్యా చయ్యా
1: చాంగురే. ఏంట్రా ఇది, ఇది ప్రోమో సాంగ్ రా?
2: కరెక్టే అన్నారు, కానీ పెళ్ళి
1: అయితే రే. సుందరానికి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సెలబ్రేషన్ రా, ఏం నమ్మట్లేదా? కావాలంటే థియేటర్కి వచ్చుడు. ఇలా కొంచెం వాళ్ళకి చెప్పు.
3: హలో మ్యూజిషియన్స్, కొట్టండమ్మా.

ఇప్పుడు వినండి మజిలీ చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పాడిన పాట. గీత రచన చైతన్య ప్రసాద్, సంగీతం గోపిసుందర్.

ఇప్పుడు వినండి సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం బి ప్రాక్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

ఇప్పుడు వినండి అరవింద సమేత చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుక తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
0: ఆకాశవాణి సమయం 11:00 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. ఆరేళ్ల విరామం తర్వాత సరిహద్దు వాణిజ్యం పునఃప్రారంభమవుతుండగా 26 మంది భారతీయ వ్యాపారుల మొదటి బృందం రేపు ఉత్తరాఖండ్లో పిథోర్గఢ్ జిల్లాలో ఉన్న లిఫో లేక్ కనుమ ద్వారా చైనా భూభాగమైన టిబెట్లోకి ప్రవేశించనుంది. 17 మంది వ్యాపారులు, 9 మంది సహాయకులతో సహా మొత్తం 26 వాణిజ్య పాసులు జారీ చేసినట్టుగా వాణిజ్య అధికారి దార్చుల సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆశిష్ జోషి తెలిపారు. రాష్ట్రంలో అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందించాల్సిందే అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు. ప్రజావైద్యంలో అడవులు, కొండలు, దూర ప్రాంతాలు అడ్డంకులు కాకూడదన్నారు. తెలంగాణలో లంబాడా, ఎరుకుల, యానాది తెగలకు రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ వర్గాలకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ రోజు నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ యాత్ర ఉద్దేశాన్ని వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ విభాగాల పనులు ప్రైవేటీకరిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని జెన్కో స్పష్టం చేసింది. క్రెడిట్ కార్డులు డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే

ఆర్థిక మోసాలు బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగేలా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించే కార్యక్రమం ఈ నెల 30న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి నిన్న రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు వారి ఆధార్ కార్డుల ఆధారంగా ఉచితంగా ఎయిర్ కండిషన్లు అందిస్తారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో సి సువర్ణలక్ష్మి గారి గాత్రం వింటారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ మహమ్మద్ జియావుద్దీన్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి కాంబోజీ రాగంలో వర్ణం ఆదితాళం.

యువవాణి సంగీత కార్యక్రమంలో సి సువర్ణలక్ష్మి గారి గాత్రం వింటున్నారు. ఇప్పుడు కార్యక్రమంలో చివరిగా వినండి, బళిరా వైరాగ్యమెంతో కళావతి రాగం ఆదితాళం శ్రీరామదాసు కీర్తన.

యువవాణి సంగీత కార్యక్రమంలో సి సువర్ణలక్ష్మి గారి గాత్రం విన్నారు. వయలిన్పై శ్రీ మహమ్మద్ జియావుద్దీన్, మృదంగం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి సుగమ్ సంగీత్ ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి లలిత ఆనంద్ గారు, శ్రీ భూపీందర్ సింగ్ గారు పాడిన గజల్స్ వింటారు. ముందుగా శ్రీమతి లలిత ఆనంద్ గారి గజల్స్. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ ఆసిఫ్ అలీ, వేణువు శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబల శ్రీ ఠాకూర్ ప్రేమేందర్ సింగ్.

టు కనెక్ట్ అండ్ బీ అండర్స్టూడ్. నౌ డియర్ లిసనర్స్, హియర్స్ అ క్వశ్చన్ ఫర్ యూ. వాట్ డూ యూ థింక్ కమ్యూనికేషన్ రియలీ మీన్స్? ఈజ్ ఇట్ జస్ట్ టాకింగ్? మోస్ట్ ఆఫ్ అస్ మైట్ సే యెస్, బట్ కమ్యూనికేషన్ ఇస్ మచ్ మోర్ దెన్ దట్. ఇట్ ఆల్సో మీన్స్ లిసనింగ్. అండ్ హానెస్ట్లీ, లిసనింగ్ ఇస్ పర్హాప్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్రేటెడ్ స్కిల్స్ టుడే. థింక్ అబౌట్ ఇట్, హౌ ఆఫెన్ డు వి ట్రూలీ లిసన్ టు అండర్స్టాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్ టు స్పీక్? Sometimes, while the other person is talking, we are already preparing our response in our minds. But active listening requires patience, empathy, and attention. When we genuinely listen, we make others feel valued. And that's the foundation of every meaningful relationships.

0: And speaking of communication, have you ever noticed how much we communicate without saying a single word? A warm smile can brighten someone's day. Eye contact can show confidence. A gentle nod can encourage someone to continue sharing their thoughts. Body language, facial expressions, and gestures often reveal more than words themselves. In fact, sometimes silence can be one of the most powerful forms of communication. Sitting beside a friend who is going through a difficult time without saying much can offer comfort than words simply cannot.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: Another secret of effective communication is clarity. Have you ever listened to someone speak and thought, what exactly are they trying to say? Communication doesn't have to be complicated. In fact, simplicity and sincerity are far more powerful. Whether we are talking to a friend or addressing an audience, expressing yourself clearly helps avoid misunderstandings and builds trust. And then comes empathy, one of the most beautiful aspects of communication. Imagine your friend is having a rough day. They might not need your solutions or advice immediately. Sometimes they just need someone who listens and says, I am here for you. Isn't that true? Empathy allows us to connect with others at the deeper level. It reminds us that communication is not about just exchanging words. It's about understanding feelings.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి

0: జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Dear listeners, we are living in a digital age. Smartphones, emails, and instant messages and social media have brought the world closer than ever before. We can speak to someone thousands of miles, kilometers away in seconds. Isn't that amazing? But at the same time, technology has also created some challenges. Face-to-face conversations are becoming less frequent. And sometimes, messages are misunderstood because they lack emotions and tone. That's why, despite all our digital connections, genuine human interactions remain priceless. Now, let's talk about family. Home is where communication truly begins. Families become stronger when members talk openly and honestly, sharing our joys, sharing our worries, and everyday experiences creates bonds that last a lifetime. And many times, misunderstandings don't arise simply because they don't care. They arise simply because they fail to communicate effectively. A simple thank you, I'm sorry, how was your day, can make all the difference.
2: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Let's hear expert advice from city's renowned doctor.
3: డాక్టర్ సునీల్ కుమార్, చెస్ట్ ఫిజిషియన్, నెల్లూరు సిటీ నుండి. చాలా మంది అలర్జీలను చిన్న సమస్యగా భావిస్తారు, కానీ అవి రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. దానిలో ముఖ్యంగా ముక్కు బ్లాక్ అవడం వల్ల నిద్రలో అంతరాయం కలగడం, అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించకపోవడం కష్టమవుతుంది. కొంతమందికి సరిగా శ్వాస లేక చిరాకు కూడా కలుగుతుంది. ఈ సమస్యలు తరచుగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీ వైద్యుడిని సంప్రదించి సమయానికి సరైన చికిత్స తీసుకోండి.
2: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
1: Friendships do thrive on communication. Real friends love together, support one another, and stand by each other during difficult times. But every friendship requires honesty, trust, and understanding. And yes, dear listeners, sometimes apologizing and forgiving are also forms of communication. For students listening to us today, communication is equally important. Asking questions, participating in discussions, and expressing ideas confidently not only improve academic performance, but also prepare you for the future. In fact, employers around the world value communication skills just as much as technical knowledge. Confidence in speaking often opens doors to opportunities. And talking about confidence, many people fear public speaking. Just the thought of standing before an audience makes them nervous. But here's something interesting. Great speakers are not born, they are made. Confidence develops through practice. Every speech, every conversation, and every interaction teaches us something new. So never hesitate to express yourself. Be

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Dear listeners, communication is not merely about speaking. It is about listening with empathy, understanding with patience, and responding with kindness. As we come to the end of today's program, I encourage each of you to reflect on your own communication habits. Are you listening enough? Are you expressing gratitude? Are you speaking with kindness? These are the small changes that we need to bring in our lives. Thank you for spending your valuable time with me today. Until we meet again, keep smiling, keep listening with your heart, and keep building beautiful connections. This is Tanisha signing off.

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనుజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షులు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించటం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంలో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన్ హత్యా దివస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణిచివేత నుంచి విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ధ వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు.

0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రకు మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్న ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub, and from there they can connect to 17 cities across the world. And now taking the similar concept in the next 6 weeks, we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవడలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో 3 సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనుజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనుజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలతో జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనుజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు

0: తమిళనాడు, పుదుచ్చేరి, కరేకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలు ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మిన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈరోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్స్ తెలిపారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: आपको उमंग की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग, उमंग।
2: NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై 3 రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. వచ్చే నెల 24వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుంది. బూత్ లెవెల్ అధికారులు నేరుగా ఇళ్లకు వచ్చి ఓటర్ వివరాలను సేకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు ఓటర్లకు కొత్త ఫారాలు అందజేస్తారు. పాత ఓటరు జాబితాతో పాటు 2002 ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, జాబితాలోని తప్పులను, లోపాలను సరిచేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ సర్వేలో భాగంగా అధికారులు అడిగిన వివరాలను స్పష్టంగా అందజేయడం, నిర్దేశిత పత్రాలను సమర్పించడం ద్వారా మీ ఓటు గల్లంతు కాకుండా జాగ్రత్త పడవచ్చని అధికారులు సూచించారు. కర్ణాటకలో కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 3 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. 3 రాష్ట్రాలకు సంబంధించిన నీటి సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ సాయంత్రం హైదరాబాద్లో ముఖ్యమైన ఒప్పందం కుదరనుంది. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో రాష్ట ప్రభుత్వోద్యోగులకు బీమా సదుపాయం కల్పించే విషయంలో పాల్గొనే బ్యాంకులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు రాష్ట మంత్రుల సమక్షంలో ఈ ఎంఓయూ కార్యక్రమం జరగనుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గోదావరి కరకట్ట పనులను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏపీఓ లెనిన్ వత్సల్ టెప్పోలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి వరదల కారణంగా పరీవాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారని, దానిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
2: 16 కోట్లు మన ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. ఏ డిజైన్ సూటేబుల్ అవుతుంది, ఏది స్ట్రాంగ్ ఉంటుందని సర్వేలు చేయడము, టెస్టింగ్ చేయడము, ట్రయల్, దీంతో కొంత లేట్ అయింది తప్ప ఎక్కడ కూడా నిధులు ఇవ్వడం కాడ లేట్ కాలేదు.
1: మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించనున్న నషాముక్త్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ కార్యక్రమాలపై వార్షిక నివేదిక అందించారు. అనంతరం గవర్నర్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను అడిగి

0: తెలుసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా 26న నషాముక్త్ భారత్ కార్యక్రమానికి హాజరు కాలేనని, జూలై 2న వరంగల్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి వస్తానని గవర్నర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢమాస ఓనాల ఉత్సవాలను ఈ ఏడాది 3 కార్పొరేషన్ల పరిధిలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశం నిన్న ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగింది. లండన్ పర్యటనలో ఉన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జూమ్ వేదికగా ఈ సమావేశంలో పాల్గొని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, డీజీపీ సివి ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సహా అన్ని శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో జూలై 16న ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు అర్హులైన ప్రతి ఒక్కరికి సహకారం అందించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్తానా గ్రామంలో అవగాహన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ఒక సామాజిక బాధ్యతగా మనమంతా కూడా ఈ ఓటర్ లిస్టు సవరణలో పాల్గొనాలి. ఎవరి పేర్లు అయితే తొలగింపబడ్డాయో టెక్నికల్ అంశములు ఆయా గ్రామాల్లో పక్కకు పెట్టినటువంటి వారి పేర్లను మళ్ళీ యథావిధిగా చేర్చడానికి కోసం దరఖాస్తు ఫారం నింపి బిఎల్ఓలకు ఇవ్వాలి, ఎంఆర్ఓలకు కలెక్టర్కి ఇచ్చి వారి పేర్లు యథావిధిగా చేర్చే ప్రయత్నం చేయాలి.
0: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన ర్యాలీని పోలీస్ కమిషనర్ గౌసాలం, సుడా చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమట్రెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ,
2: డ్రగ్స్ రహిత తెలంగాణగా, డ్రగ్స్ రహిత దేశంగా, డ్రగ్స్ రహిత జిల్లాగా ఉండాలంటే ప్రతి పౌరుడు దీనిలో బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసి తప్పకుండా ఆ క్రమంలో ముందుకెళ్తారని ఆశిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలు ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇటువంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అరికట్టాలని సందర్భంగా పిలుపునిస్తూ,
0: ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వారం రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులు ఆరుతడి పంటలైన పెసర, మినుము వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో నీరు అవసరం ఉన్నటువంటి పంటలు కాకుండా స్వల్పకాలిక రకాలైనటువంటి పంటలైనటువంటి మినుము, పెసర ఇట్లాంటి పంటల మీద శ్రద్ధ చూపిస్తూ అతి తక్కువగా వరి పంట వైపు వెళ్లాలని వ్యవసాయ శాఖ ద్వారా రైతులందరికీ సూచిస్తున్నాము.
0: అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకే ఎస్ఐఆర్ కార్యక్రమం చేపట్టామని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ పలు ప్రాంతాల్లో జరుగుతున్న సర్ ప్రక్రియను పర్యవేక్షించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ అదాలత్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. జనకాపూర్లో సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హరిత పర్యవేక్షించారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ సంస్థ 12 పరిపాలనపై విచారణకు రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం 12 సెస్ పాలకవర్గాలు తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపడతారు. హైదరాబాద్ జిల్లాలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కదిరివన్ పలని నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ అదనపు జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి బి పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లాలోని విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కేర్ టేక్.

0: శేఖర్లు, సిఆర్పీలు, ఐజీఆర్పీ, ఏఎన్ఎంలు, హాస్టల్ సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కొంతమంది సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో లేదన్న కలెక్టర్ విద్యార్థులతో మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కర్ణాటకలో సమావేశమై మూడు రాష్ట్రాల నీటి సమస్యలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బీమాకు సంబంధించి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలోని 7 జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి ఈ శీర్షికన ప్రముఖ రచయిత శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారి మెరుపుల మరకలు పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి.
2: సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని గోపీచంద్ రాసిన మెరుపుల మరకలు నవల 176 పేజీలు. ఇందులో ప్రధాన పాత్ర ఉషారాణి, ఆమె భర్త రామానుజం. రామానుజంకి భార్య అంటే అమితమైన ప్రేమ. చాలా మంచి మనసున్నవాడు. ఒక పెద్ద సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతనంటే యజమానికి చాలా ఇష్టం. ఎందుకంటే నమ్మకస్తుడు, కష్టపడి పనిచేస్తాడు. రామానుజం తన వ్యాపారానికి సంబంధించిన విషయాలే తప్ప మరో విషయం పట్టించుకోడు. ఉదయం వెళ్తే సాయంత్రం 5 గంటలకు వస్తాడు. ఒక క్రమశిక్షణ ఉన్న వ్యక్తి, అందమైనవాడు. ఆ సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఉషారాణి కనుసన్నల్లో మెలుగుతాడు. ఆమెకి ఏది కావాలన్నా నిమిషాల్లో అమరుస్తాడు. ఆమెకి నిబంధనలు ఏమీ లేవు. ఖర్చు విషయంలో కూడా ఎలాంటి నియమ నిబంధనలు పెట్టడు. ఉషారాణి అందమైనది, విద్యావతి. అంతేకాదు, ఆమె విలాసవతి. భర్త ఆఫీస్కి వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా ఇంట్లో కూర్చుని ఆ పని ఈ పని చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు. ఆమెకి స్వేచ్ఛగా ఉండడం ఇష్టం. షాపింగ్కి, పార్టీలకి, స్నేహితుల ఇళ్లకి అంటూ తిరుగుతూ జీవితాన్ని అందంగా, ఎలాంటి బాధరబందీ లేకుండా గడపాలి అనుకునే స్త్రీ. ఆమెకి నీతి నియమాల పట్ల పెద్దగా అభిప్రాయం లేదు. ఆమె తన ఆనందం కోసం ఏదైనా యథేచ్ఛగా చేయగలదు. ఈ పని చేయాలా అని అనుమతి ఎవరినీ కోరదు. కోరాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. ఏకకాలంలో 2-3 అక్రమ సంబంధాలు పెట్టుకోగలదు. అది భర్తకు తెలియకుండా నేర్పుగా వ్యవహరించే తెలివితేటలు ఆమెకున్నాయి. ఎవరితో ఎంత చనువుగా ఉన్నా భర్తకి ఎలాంటి అనుమానం రాకుండా అతని దగ్గర అతి ప్రేమ నటిస్తూ చాలా చక్కగా నటించగలే నెరజాణ. నవల చక్రవర్తి ఉషారాణిల సంభాషణతో మొదలు అవుతుంది. చక్రవర్తి ఒక పత్రికాఫీసులో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నాడు. వివాహితుడు. ఒక పేరెంటంలో అతని భార్యతో ఉషారాణికి పరిచయం అవుతుంది. చక్రవర్తి భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. వాళ్లది అన్యోన్య దాంపత్యం. అది ఉషారాణిని ఆకర్షిస్తుంది. నెమ్మదిగా చక్రవర్తితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో దగ్గర అవుతుంది. వారిద్దరి మనసులు ఈ మధ్యే కలిసినాయి. కలిసినప్పటి నుంచి ఏదో ఒక నెపం మీద ఎక్కడో ఒక చోట కలుసుకుంటూనే ఉన్నారు. అలా కలుసుకుని రోజు చక్రవర్తికి నిద్రపట్టదు. ఇప్పుడు చక్రవర్తి ఆమె అంటే ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని సంసారం అంటూ ఉన్నాక కొన్ని బాధ్యతలు తప్పవు. ఇష్టంగానో అయిష్టంగానో ఆ బాధ్యత నెరవేరుస్తుంటాడు. అలాంటి బాధ్యతే పురిటికి, పుట్టింటికి వెళ్లిన భార్యని పిల్లాడితో సహా తీసుకురావడం. అందుకే ఆ రోజు ఉషారాణితో నేను రేపు తిరుపతి వెళ్తున్నాను అంటాడు చక్రవర్తి. మళ్లీ ఎప్పుడొస్తావు అని అడుగుతుంది ఉషారాణి. అప్పటి వరకు ఉషారాణి ఆ రోజు ఎందుకో కొంచెం మౌనంగా ఉంది. ఉప్పొంగే తరంగం లాంటి ఆమె అలా ఉండడం

తన మీద బెంగతో అనుకుంటాడు చక్రవర్తి. 4 రోజులు పడుతుంది అని చెప్పి పాపం 4 రోజులు తనని వదిలి ఉండడం ఆమెకి కష్టమే అనుకుంటాడు. ఆమె అందుకే మౌనంగా ఉంది అనుకుంటాడు. ఆమెను విడిచి 4 రోజులు ఉండడం తనకీ కష్టమే అనుకుంటాడు. నిజంగానే చక్రవర్తికి ఉషారాణిని వదిలి వెళ్లడం ఇష్టం లేదు. ఉషారాణి తన గురించే బెంగగా ఉంది అనుకున్న చక్రవర్తి ఆమెని ఊరడించడానికి వెళ్లకుండా ఉండాలని నేను చాలా ప్రయత్నించాను, కాని తప్పనిసరి అయింది. 4 రోజులు అన్నాను కాని ఇంకా ముందే రావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. వెళ్ళు చక్రి, పని పూర్తి చేసుకుండా నా కోసం పని మధ్యలో వదిలిపెట్టి రావద్దు. ఈ 4 రోజులు నేనేదో చదువుకుంటూ కాలక్షేపం చేస్తాలే అంది ఉషారాణి. నిజానికి చక్రవర్తి వెళ్తున్నందుకు ఉషారాణికి విచారం ఏమీ లేదు. అతను 4 రోజులు తనకి దూరంగా వెళ్తేనే ఆమెకి సుఖంగా ఉంటుంది ప్రస్తుతం. ఉషారాణి చక్రవర్తి భార్యాభర్తలు కాదు కదా, అలాగని వారిద్దరి మధ్య గాఢమైన ప్రేమ కూడా లేదు. ఉషారాణికి ఉన్న అనేక మంది స్నేహితుల్లో చక్రవర్తి ఒకడు అంతే. కాకపోతే ఇటీవల ఆమెకి శ్రీకాంత్ అనే యువకుడితో సాన్నిహిత్యం పెరిగింది. ఆమె మనసులో ఏదన్నా ఆలోచన తడితే అది జరగాలి అనే మొండితనం కూడా ఉంది ఉషారాణికి. 4 మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల అవడంతో అతి గారాభంగా పెరిగింది. చిన్నప్పటి నుంచి పని చేయడం అలవాట్లేదు. అందరి ఆడపిల్లలకు ఉన్నట్టు కట్టుబాట్లు కూడా లేవు. ఆమెకి నాటకాలు చూడడం, సినిమాలు చూడడం, నవలలు చదువుకుంటూ కాలక్షేపం చేయడం చాలా ఇష్టం. చాలా ఆశలు కోరికలు ఉన్నాయి. వివాహం అయిన కొత్తలో భర్తతో జీవితం కులాసాగా షికార్లు సినిమాలు సరసాలతో గడిచిపోతుంది అని ఆశించింది. కానీ రామానుజన్ లాంటి క్రమ పద్ధతిలో జీవించే వ్యక్తి ఆమెకి నచ్చడు. అతనితో జీవితం ఆమెకి చాలా అసంతృప్తిగా ఉంది. అందుకే ఆమె విభిన్నమైన సంతోషాలను వెతుక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు ఉషారాణికి చక్రవర్తితో సాంగత్యం విసుగ్గా మారింది. ఆ విసుగ్కి కారణం అతను వృత్తిని కూడా నిర్లక్ష్యం చేసి తన ఆకర్షణలో పడి నిత్యం తనని అంటిపెట్టుకుని ఉండడం. రామానుజం ఆఫీస్కి వెళ్లగానే వచ్చేస్తాడు, ఎంతసేపు ఉన్నా వెళ్లడు. ఒక్కోసారి రామానుజం ఉన్నప్పుడు వచ్చి అతను వెళ్లేటప్పుడు కూడా కదిలేవాడు కాదు. అది ఉషారాణికి ఇబ్బందిగా ఉంది. భర్తకి తామిద్దరి సంబంధం తెలుస్తుందేమో అని భయపడుతుంది. ఈ పరిస్థితిలో ఒకసారి షాపింగ్కి వెళ్తుంది. అక్కడ ఒక అన్నా చెల్లెళ్లు కలుస్తారు. అతని పేరు శ్రీకాంత్, ఆ అమ్మాయి పేరు పద్మ. శ్రీకాంత్ అందంగా ఉండడంతో ఉషారాణిని ఆకర్షించాడు. అతనితో పరిచయం పెంచుకోవడం కోసం వాళ్లతో స్నేహం చేసి ఇంటికి పిలిచి పార్టీ ఇస్తుంది. అలా 2-3 సార్లు అన్నా చెల్లెళ్లు వచ్చినా తర్వాత శ్రీకాంత్ ఒక్కడే రావడం మొదలుపెట్టాడు. శ్రీకాంత్తో తన సాన్నిహిత్యం చక్రవర్తి చూస్తాడు అని ఆమెకి భయంగా ఉండేది. ఎందుకైనా మంచిదని అతని గురించి తనే చెప్తుంది. కాని అతనంటే తనకే ఆసక్తి లేదని కూడా చెప్పి నమ్మిస్తుంది. చక్రవర్తి వచ్చినప్పుడు ఉషారాణి దగ్గర శ్రీకాంత్ ఉండడం చాలాసార్లు చూస్తాడు చక్రవర్తి. ఆమెని అతను ఎందుకు వస్తున్నాడు అని అడుగుతాడు. నా భర్త స్నేహితుడు, మామూలుగా వచ్చిపోతుంటాడు అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తుంది. చక్రవర్తి భార్య 2వ కాన్పుకి పుట్టింటికి వెళ్తుంది. పాపాయి పుడుతుంది. పాపకి 3 నెలలు వచ్చింది. ఇక పాపని భార్యని తిరిగి తీసుకురావడానికి చక్రవర్తి వెళ్లాలి కదా. వెళ్లాడు. పాపాయికి పేరు పెట్టడం, తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకోవడం వంటి లాంఛనాలు చాలా యాంత్రికంగా చేశాడు. మనసంతా ఉషారాణి మీదనే ఉంటుంది. ఉషారాణిని విడిచి ఉండలేకపోతాడు. అనుకోకుండా ఆమెకి చెప్పిన దానికన్నా 1 రోజు ముందే భార్య కొడుకును తీసుకుని వచ్చేస్తాడు. ఆ రోజు భార్య పురమాయించిన పనులు వేగంగా పూర్తి చేసి ఉషారాణి దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఆ సమయంలో శ్రీకాంత్ ఉండడం చూసి ఉషారాణితో గొడవ పడతాడు. మొదట్నుంచి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న ఉషారాణి శ్రీకాంత్తో తన సంబంధం దాచాలని అనుకోదు. నువ్వెంతో అతను అంతే. నువ్వు నా దగ్గరకు వస్తున్నావని నా భర్త నిన్ను ఏమన్నా అన్నాడా? శ్రీకాంత్ నా దగ్గరకు వస్తే నువ్వెందుకు గొడవ పడతావు అని తెగించి అడుగుతుంది. ఆమె ధోరణికి నిర్వీణ్యుడైన చక్రవర్తి ఆవేశంలో ఆమెని తూలనాడి వెనక్కి వచ్చేస్తాడు. ఆ బాధలు నడుస్తూ వెళ్తున్న చక్రవర్తికి యాక్సిడెంట్ అవుతుంది. 1 రోజు ఆఫీసుకు కూడా వెళ్లడు. ఉషారాణికి అతను తన దగ్గరకు రాకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. అతని కోసం భర్తతో ఆఫీస్కు ఫోన్ చేయిస్తుంది. చక్రవర్తి ఆఫీస్కు రావడం లేదని, ప్రమాదం జరిగిందని తెలుసుకుని అతని ఇంటికి వెళ్లి తన దగ్గరుండి సేవలు చేసి వస్తుంది. అయినా చక్రవర్తి తన ఉషారాణి ప్రలోభంలో పడి భార్యకు అన్యాయం చేస్తున్నానన్న బాధతో ఉషారాణి దగ్గరకు వెళ్లడం మానేస్తాడు. ఉషారాణి అతని ఆఫీస్కి వెళ్తుంది. కొన్ని విరహగీతాలు, ప్రేమ కవితలు రాసి తీసుకుని వెళ్తుంది. అవి ఎడిటర్కి ఇచ్చి ప్రచురించమని కోరుతుంది.
హుషారాణి శ్రీకాంత్తో తన

సంబంధం కొనసాగిస్తూ ఉంటుంది. పద్మ పెళ్లి కుదురుతుంది. పెళ్లి ఢిల్లీలో. పద్మ బలవంతం మీద భర్తకి చెప్పి ఉషారాణి కూడా వాళ్లతో పెళ్లికి వెళ్తుంది. పద్మభర్త కమలాకర్ లండన్లో చదువు పూర్తి చేసుకుని ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటాడు. అందమైనవాడు, సంస్కారవంతుడు. అతనితో చనువుగా ఉంటుంది ఉషారాణి. అలా చనువుగా ఉండడం శ్రీకాంత్కి ఇష్టం ఉండదు. పెళ్లి అయ్యాక పద్మతో పాటు ఉషారాణికి కూడా ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాలు చూపిస్తాడు కమలాకర్. శ్రీకాంత్ని రమ్మంటే నిరాకరిస్తాడు. తాజ్మహల్ చూడటానికి బయలుదేరగా పద్మకి అనారోగ్యం కలుగుతుంది. కాని పద్మ, ఆమె తండ్రి కూడా పెద్ద మనస్సుతో ఉషారాణి మళ్లీ వెళ్లిపోతుంది కాబట్టి ఆమె చూడవలసిన ప్రదేశాలు చూపించమని, ఆమెను తీసుకుని వెళ్లమని కమలాకర్కి చెప్తారు. పద్మ బలవంతం మీద కమలాకర్, ఉషారాణి తాజ్మహల్ చూడటానికి వెళ్తారు. శ్రీకాంత్కి ఉషారాణి కమలాకర్తో సన్నిహితంగా ఉండడం నచ్చదు. చెల్లెలి జీవితం నాశనం చేయొద్దని ఆమెని హెచ్చరిస్తాడు. తాజ్మహల్ చూసి వచ్చేటప్పుడు కుంభవృష్టి కురిసి కమలాకర్, ఉషారాణి ఒక హోటల్లో తలదాచుకుంటారు. వారిద్దరి మధ్య చక్కటి సాహితీ చర్చలు జరుగుతాయి. కమలాకర్లోని హుందాతనం, ఏకాగ్రత, అతని అభిరుచులు, సాహిత్యం పట్ల అతనికి ఉన్న విజ్ఞానం ఉషారాణిని ఆకర్షిస్తాయి. కుంభవృష్టి వలన ఆ రాత్రి ఆ హోటల్లో ఉండిపోయి ఏకాంతం లభించడం, వాతావరణ పరిస్థితులు వలన వారిద్దరూ ఏకమవుతారు. తెల్లవారి వర్షం తగ్గి ఇల్లు చేరాక పద్మకి తను అన్యాయం చేశానా అనే ఆలోచన ఉషారాణికి కొంత గందరగోళానికి గురిచేస్తుంది. శ్రీకాంత్ తన చెల్లెలి జీవితం నాశనం చేయొద్దని ఉషారాణిని మరోసారి హెచ్చరిస్తాడు. ఉషారాణి తనకు కమలాకర్కు మధ్య జరిగిన విషయం చెబుతుంది. శ్రీకాంత్ ఆమె చెంప చెళ్లు మనిపిస్తాడు. ఆ దెబ్బ ఆమె మనసు మీద తీవ్రంగా తగులుతుంది. ఆ దెబ్బ తన జీవితంలోని తప్పులను తెలుసుకునేలా తగులుతుంది. తన జీవితంలోని మాలిన్యపు మరకలన్నింటినీ కడిగివేసి మెరుపు మరకగా ఆ సంఘటన ఆమె మనసులో నిలిచిపోతుంది. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం ఒక్కతే ఢిల్లీలోని కర్నాట్ ప్లేస్కు వెళ్తుంది. ఆమెలో ఆలోచనలు, సంఘర్షణ మొదలవుతాయి. అక్కడ పత్రిక ఎడిటర్ కలిసి హిమాలయాలు చూడాల్సిన ప్రదేశం అని తప్పక చూడమని చెప్తాడు. ఒక్కతే హిమాలయాలకు వెళ్తుంది భర్తకి లెటర్ రాసి. అక్కడ ఆమెకి కరుణానంద స్వామితో పరిచయం అయి ఆయన బోధనలతో ఆమె మనస్సులో నుంచి పాత పరిచయాల ప్రసక్తి పోతుంది. నూతనావేశంతో, నూతన అనుభూతులతో ఏనాడూ పొందని శాంతిని పొందుతుంది. కరుణానంద స్వామి వారి దివ్య తేజం, గంభీర ధ్యాన ముద్ర ఆమెని సంపూర్ణంగా మార్చేస్తాయి. ఆమెకి ఒక నూతన జీవన సత్యాన్ని తెలియచేస్తుంది. యోగినిగా మారుతుంది. రామానుజం. ఇందులో ఉషారాణి పాత్ర చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు రచయిత. ఆమె అందంగా ఉంటుంది. మేధస్సు చురకత్తి లాంటిది. మహాసర్పానికుండే చైతన్యంతో నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. ముందు మాటల్లో టిఎస్ కృష్ణానందం ఉషారాణిని తెలుగు సాహిత్య నందనోద్యానవనంలో నిత్య జవ్వనిగా, నిత్య కళ్యాణిగా, చిరజీవత్వంతో ఆవిర్భవించింది అంటారు. రామానుజం ఉషారాణి కోసం తపిస్తాడు. ఆమె జాడ తెలియక అల్లాడిపోతాడు. చివరకు ఆమె జాడ తెలుసుకుంటాడు. ఉషారాణిని వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ ఉషారాణిని కలుసుకుని తిరిగి రావాల్సిందిగా కోరుతాడు. కాని ఉషారాణి నిరాకరించి తన జీవితం ఇంకా హిమాలయాల్లోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నానని చెప్తుంది. అసమర్థుని జీవయాత్ర తర్వాత ఇంతగా ఆలోచన కలిగించి మనసులను కదిలించిన నవల అని అభివర్ణించారు విశ్లేషకులు. ఒక ఉప్పెనలాగా వచ్చి ఉవ్వెత్తుగా ఎగిరి ఎగిరి అనేక ఇంద్రధనస్సులను సర్వశోభాయమానంగా అత్యంత జిగీషతో, రంగుల కుంచెలతో అభివర్ణించబడిన గొప్ప తెలుగు నవల అంటారు. హైందవ స్త్రీ అతిలోక సౌందర్య దివ్య ప్రకాశమైన మణితిలకం అంటారు ఉషారాణిని. నిజానికి ఉషారాణి లాంటి స్త్రీలను చపల చిత్తురాలు, కాముకి అంటారు. కాని ఇందులో ఉషారాణిని చాలా గొప్ప స్త్రీగా వర్ణించారు రచయిత. తాజ్మహల్, లాల్ ఖిల్లా, యమునా నది విహారం ఇవన్నీ పర్యటించి చూసిన తర్వాత ఆమెలో ఎన్నో అద్భుతమైన ఆలోచనలు. ఆ సౌందర్యానికి, నాటి చక్రవర్తుల కళా కౌశలానికి ముగ్ధురాలవుతుంది. యమునా నది చూసినప్పుడు శ్రీకృష్ణుడు, గోపికలు, బృందావనం జ్ఞాపకం వస్తాయి.
శ్రీకృష్ణుని రాసక్రీడలు కళ్ల ముందు కదులుతాయి. శ్రీకృష్ణుడు యమునా నదిలో జరిపిన కాళింగి మర్దన స్థలం చూసి కృష్ణుని వేణునాద శ్రవణం వింటున్నట్టు అనుభూతి చెందుతుంది. ఈ ప్రదేశాలు, ఈ నదులు, ఈ వ్యక్తులు భారతీయుల జీవితంలో ఎంత పెనవేసుకుపోయాయి అనుకుంటుంది. భారతీయ సంస్కృతి సృష్టించిన అమృత వాహిని

0: లో మునిగి తేలిన ప్రదేశాలు అని మురిసిపోతుంది. చిన్నప్పుడు క్లాస్ పుస్తకాల్లో చదివిన చారిత్రక ప్రదేశాలు చూస్తూ తానక్కడ ఎప్పుడో సంచరించినట్టు అనుభూతి చెందుతుంది. ఈ యమునా నది నా తోబుట్టువు అని ఇంతకుముందు గ్రహించలేకపోయినందుకు విచారపడుతున్నాను. ఈ ప్రదేశాలన్నీ ఏ పూర్వజన్మలోనో నేను తిరిగినవే. నేను పుట్టిన ప్రదేశాలు కొన్ని, మెట్టిన ప్రదేశాలు కొన్ని అని తాదాత్మ్యం చెందుతూ కమలాకర్తో చెబుతుంది. భారతీయ సంస్కృతి వైభవంతో ఉత్తేజపడిన ఆమె మనస్సుకు ఇంతకుముందు తాను జీవిస్తున్న జీవితం, ఆలోచిస్తున్న ఆలోచనలు చాలా సంకుచితంగా తోస్తాయి. తానొక దారితప్పిన బాటసారిని అనుకుంటుంది. అంతకుముందు తను రాసిన ప్రేమలేఖలు, వాటి రచనకు ప్రేరేపించిన సంఘటనలు గుర్తుకు వచ్చి చికాకు పడుతుంది. భారీ జాడ తెలియక ఆవేదంతో ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న రామానుజం ఉషారాణిని హిమాలయాల్లో యోగినిగా చూడలేకపోతాడు. మనుషులు పరిపరి విధాలు. ఒక్కో మనిషికి ఒక్కో స్థాయి ఉంటుంది. ఆ స్థాయి దాటి పై స్థాయికి పోవడానికి శక్తిని సంతరించుకుని సాగిపోవడం సృష్టి పరిణామంలో సహజక్రమం. ఒక రకం స్థాయికి చెందిన మనిషి అనేక కారణాలతో తనపైన, తన స్థాయిపైన అసంతృప్తిని పెంచుకుంటాడు. తనదొక స్థాయి అని తెలుసుగానే ఏ స్థాయో తెలియదు. ఉన్నత స్థాయి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది, కోపం వస్తుంది. తాను కోరుకున్న స్థాయికి ఎదిగినా పరిసరాలు, బంధనాలు పాతవిగానే అనిపిస్తాయి. మేధావిగా రూపొందిన మానవుడు తన తరువాత స్థాయి అయిన ఆధ్యాత్మిక స్థాయిని అందుకున్నప్పుడు తన జీవితానికి ప్రశాంతతను సాధించుకుంటాడు. హిమాలయ పర్వతాల్లోని పవిత్ర సరోవరాల నిర్మల జలాలలాగా స్వచ్ఛతను పొందుతాడు, సేద తీరుతాడు. ఉషారాణి కూడా తన మేధస్సును గుర్తించి దానినే నమ్ముకున్నంత వరకు దారి తెలియని పాందురాలు అయింది. ఎక్కడెక్కడో తిరిగింది, ఎంత దూరమో వెదికింది. జీవితాన్ని ఒక ఆటగా ఆడింది. కావాలనుకున్న తృప్తి దొరకలేదు. జీవితాన్ని చెరుకుగడను పీల్చినట్టు పీల్చాలి అనుకుంది. దొరికిన అవకాశంలో ఆనందం వెతుక్కుంది. అయినా అసంతృప్తి ఆమెని వదల్లేదు. చివరకు హిమాలయాల్లో కరుణానంద స్వామి బోధనలతో తనకు కావలసింది అక్కడే దొరుకుతుంది అని అక్కడ స్థిరపడింది. ఆమె అక్కడ యోగినో మరేదో ఆమెకే తెలుసు. అద్భుతమైన ఈ నవల అలకనంద విజయవాడ ప్రచురణ. మొదటి ప్రచురణ 1961. ఈ నవల గోపీచంద్ నవలల్లో మేలిముత్యం అంటారు విశ్లేషకులు. ఆ రోజుల్లో స్త్రీకి ఉన్న కుటుంబ సామాజిక నిబంధనలను అతిక్రమించిన నవలగా విమర్శలు కూడా ఎదుర్కొంది.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ రచయిత శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారి మెరుపుల మరకలు పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి సురేఖామూర్తిగారు ఆలపించిన లలిత గీతాలు.

0: नॉकआउट चरण में प्रवेश किया। इसके साथ ही दोपहर समाचार का यह अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి కస్తూరి కన్నడ కార్యక్రమం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: జూన్ ఇస్ మంత్ ఫర్ నేషనల్ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్. లెట్స్ లిసన్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్.
3: గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ పూర్ణిమ, కన్సల్టెంట్ అండ్ క్లినికల్ డైరెక్టర్, పూర్ణిమ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్, తెలంగాణ. అ వాయిస్ ఫర్ ఫర్టిలిటీ, అ వాయిస్ ఫర్ కంప్లీట్ ఫ్యామిలీస్. ఎవ్రీ కపుల్ డ్రీమ్స్ ఆఫ్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ. ఫర్ మెనీ, ఇన్ఫర్టిలిటీ క్రియేట్స్ ఎ సైలెంట్ డిలే. Clinically, infertility means not achieving a pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and seek timely medical advice. Let us come together to be a voice for complete families. Thank you.
2: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
4: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Let's hear expert advice from city's renowned doctor.
5: డాక్టర్ సునీల్ కుమార్, చెస్ట్ ఫిజిషియన్, నెల్లూరు సిటీ నుండి. చాలా మంది అలర్జీలను చిన్న సమస్యగా భావిస్తారు, కానీ అవి రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. దానిలో ముఖ్యంగా ముక్కు బ్లాక్ అవడం వల్ల నిద్రలో అంతరాయం కలగడం, అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించకపోవడం కష్టమవుతుంది. కొంతమందికి సరిగా శ్వాస లేక చిరాకు కూడా కలుగుతుంది. ఈ సమస్యలు తరచుగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీ వైద్యుడిని సంప్రదించి సమయానికి సరైన చికిత్స తీసుకోండి.
4: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
6: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
3: Good evening everyone. I'm Dr. Poornima, consultant and clinical director, Poornima Fertility Center, Karimnagar, Telangana. A voice for fertility, a voice for complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving a pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and seek timely medical advice. Let us come together to be a voice for complete families. Thank you.
2: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
7: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర మధ్యమ తరంగ 406.5 మీటర్, 738 కిలోహర్ట్స్ గడు ಹಾಗೂ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఆప్ మేలు ಕೇಳುವಿರಿ. ಕಸ್ತೂರಿ ಕನ್ನಡ ಕಾರ್ಯಕ್ರಮ. ಕಸ್ತೂರಿ ಶ್ರೋತೃ ಬಂಧುಗಳಿಗೆ ಆತ್ಮೀಯ ಸ್ವಾಗತ. ನಾನು ಜ್ಯೋತಿ ಮಾಡುವ ಪ್ರೀತಿಯ ನಮಸ್ಕಾರಗಳು. ಕಸ್ತೂರಿಯ ಇಂದಿನ ಮಧ್ಯಾಹ್ನದ ಸಂಚಿಕೆಯಲ್ಲಿ ಕೇಳುವಿರಿ ಗರ್ಭಿಣಿ ಸ್ತ್ರೀಯರಲ್ಲಿ ಕಂಡುಬರುವ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಗಳು ಹಾಗೂ ಅದರ ಪರಿಹಾರಗಳ ಕುರಿತು ಸ್ತ್ರೀ ರೋಗ ತಜ್ಞರಾದ ಡಾಕ್ಟರ್ ಸ್ವಾತಿ ಅವರೊಂದಿಗೆ ಸಂದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ. ಸಂದರ್ಶನ ನಡೆಸಿಕೊಡುವವರು ಪರಿಮಳ ದೇಶಪಾಂಡೆ.
8: ಸ್ನೇಹಿತರಿಗೆ ಸ್ವಾಗತ. ಸ್ನೇಹಿತರೆ, ಗೃಹಿಣಿಯ ಜೀವನದಲ್ಲಿ ತಾಯ್ತನ ಎನ್ನುವುದು ಅತಿ ಮುಖ್ಯವಾದ ಬಾಳಿನ ಭಾಗ. ಮದುವೆಯ ನಂತರ ಪ್ರತಿ ಹೆಣ್ಣು ಕಾಡುವ ಕನಸು ಮಗು ಪಡೆಯುವುದೇ ಆಗಿರುತ್ತದೆ. ಇದು ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಯ ಪರಿಪೂರ್ಣತೆಗೆ ಚಿಹ್ನೆ ಆಗಿದೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಮಹಿಳೆಯ ಕನಸಿನ ಕಣ್ಮಣಿ ಪುಟ್ಟ ಮಗುವಿನ ಆಗಮನ ಸುದ್ದಿಯಂತೂ ಮನೆಯ ಮಂದಿಗೆಲ್ಲ ಸಂತೋಷಗಳಿಗೆ ಎಂದೇ ಹೇಳಬಹುದು. ಸಿಹಿ ಹಂಚಿ ಹಬ್ಬದ ವಾತಾವರಣವು ಅಲ್ಲಿ ನೆಲೆಸಿರುತ್ತದೆ. ಬನ್ನಿ, ಇಂದು ಇದೇ ವಿಷಯವಾಗಿ, ಅಂದರೆ ಗರ್ಭಿಣಿ ಸ್ತ್ರೀಯರು ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಎಚ್ಚರಿಕೆಗಳು, ಅವರ ಸುಸ್ಥಿರ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳುವ ವಿಚಾರಗಳನ್ನು ಕೇಳಿ ತಿಳಿಯೋಣ. ಇಂದು ನಮ್ಮ ಹೈದರಾಬಾದ್ ಆಕಾಶವಾಣಿ ಕಸ್ತೂರಿ ಬಾನುಲಿ ಕೇಂದ್ರಕ್ಕೆ ಇದೇ ವಿಷಯ

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్ట్ కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డికే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. దేశీయ తుపాకుల తయారీ ముఠాలోని ఇద్దరు నిందితులను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2 దేశీయ తుపాకులు, 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నట్టు గుర్తించారు. నేడు వారణాసిలో హబ్ అండ్ స్పోక్ సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. రానున్న 6 వారాల్లో దేశవ్యాప్తంగా 6 విమానాశ్రయాల్లో హబ్ అండ్ స్పోక్ సేవలు ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన పిల్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారాన్ని నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. వెనుజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించారని, 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ తెలియజేశారు. వెనుజులాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 58 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎఫ్ రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2026 బ్రిక్స్ భారత అధ్యక్షతన హర్యానా గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. అందరికీ ఇంధనం అనే నినాదంతో సాగిన ఈ సదస్సులో ఇంధన భద్రత, స్థిరత్వం, సాంకేతిక ఆవిష్కరణలపై చర్చించారు. భారత్ విద్యుదుత్పత్తి వినియోగంలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తెలంగాణ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ అధికారికంగా విడుదల చేశారు. ఫలితాల కోసం bse.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలి. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

బంగారుపేటలో నిర్వహించిన జనంబాట కార్యక్రమంలో మాట్లాడుతూ కవిత, ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి పేదల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్ పేపర్ లీక్ చేశారని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నారాయణగూడలో జరిగిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లీకేజీ వల్ల 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని, ఇంత జరుగుతున్న ప్రధానమంత్రి గాని విద్యాశాఖ మంత్రి గాని స్పందించకపోవడం దారుణమన్నారు. వెనిజులాలో సంభవించిన 2 భారీ భూకంపాల వల్ల ఇప్పటి వరకు 164 మంది ప్రాణాలు కోల్పోగా 971 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రకటించారు. వందలాది భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో కాకి పడగల కథ మహాభారతం నుండి సభాపర్వం ఘట్టం 1వ భాగం శ్రీ నిమ్మల వెంకటేశ్ వారి బృందం వినిపిస్తారు.
1: ఈరోజు మనము చెప్పబోయేటి కథశాస్త్రం అనగా నిమ్మల వెంకటేశము బృందముచే మహాభారతంలోను 3 భాగాలుగా చెప్పేటి కథను కథకుడు నిమ్మల వెంకటేశం శ్రీ

వీరాది వీరులు వీర ప్రభులు అనగా మరి ఎటువంటి వానులైనా పంచే పాండవులు దైవ స్వరూపులు అనేటి వాళ్ళు మరి ధృతరాష్ట్ర మహారాజు పెద్దవాడు ధృతరాష్ట్రుని భార్య కలిమిగల్ల గాంధారి గర్భవాసమందు నా నూట ఒక

అదే 5 పట్నాలు మాత్రమైన వియ్యమనంగా ఇచ్చినటువంటి ఒక పల్లెలు పట్టణాలు అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు చింతన చక్రవర్తులు విచిత్ర వీర్యులు వేలిన రాజ్యము అటువంటి రాజ్యం మాత్రమైన మరి ఎప్పుడైతే ఉన్నదో అవిటి పేర్లు చెప్పినంతలోన అగో ధర్మరాజు మాత్రమైన అటువంటి భీముణ్ణి అర్జున నకుల సహదేవతులను వాళ్ళ తల్లి కుంతిదేవిని తోలుకొని మాత్రమైన ధర్మరాజునే

కనుమని కారండ పడవి పిటలు పీసుమని పీత్రాడివి అటువంటి అడవి లోపల మాత్రమైన వెళ్ళిపోయి వాళ్ళు శృంగారమైన మరి ధర్మరాజు సీఏమని అంట ఉన్నాడు. ఓ నాయన వాయుదేవుడా, ఓ నాయన మయుడా మేఘ్యుడా, నేను స్వయంగా ధర్మరాజును ఉన్నట్టయితే నాకు చూడ సక్కధనమైన మాత్రమైన ఇక్కడ అందమైన శృంగారమైన భవనాలు పుట్టాలే. మీరు ఇక్కడికి వచ్చి మాత్రమైన శృంగారమైన రాజపట్టాభిషేకములు

అగో అటువంటి మాత్రమేనా మరి సూడ శృంగారమైన పట్టణము ఎట్లా కడతా ఉన్నారు? ముగ్గులు పోసేటి వాళ్ళు పోస్తూనే ఉన్నారు, ముహూర్తము చేసేటి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అగో సూడ సక్కదనమైన భంగమైన పట్టణము, శృంగారమైన పట్టణము, హస్తినాపురి పట్టణము, అగో నేటికైనా

మాత్రమైన రాజా పట్టాభిషేకము గావించిండో. ధర్మరాజు మాత్రమైన రాజా సింహాసనం మీద కూర్చొని ఐదుగురు అన్నదమ్ములు వాళ్ళు కలిసి మెలిసి రాజ్య పరిపాలన వేలుతుండగా అగో వెండిపోయిన వృక్షాలు పచ్చగా విగురు పెడుతున్నాయి. అగో నెలకు మూడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పండే పంటలకు విరాము లేదు, కోసే కోతలకు విరాము లేదు. శృంగారంగా మాత్రమైన అగో

0: సమయమందున రాజపట్టాభిషేకము చేస్తూ ఉండగా ధర్మరాజుకు ఏమని అనిపిస్తూ ఉన్నది, ఓహో తమ్ముడా భీమ అర్జునులకు సాదేవుతులారా
1: అన్నయ్య
0: చూడండి తమ్ములారా మనం మాత్రమైనాదని మరి ఎంతో ధనము ధాన్యం స్థూర వస్తురము భోగ భాగ్యములు మనకు కలిగినాయి నా హృదయమందున ఒక్క

0: కోరిక కలుగుతున్నది సోదరా.
1: అన్నా అన్నయ్య, ఈడికైనా ఒక పెద్దవాణి, మీ జోడికైనా పెద్దవాణివయ్యా. అన్నపోయన్నా ఓ ధర్మరాజా, ఏమి కార్యమైనా ఏమి విచారమైన

0: కలముతోని ఇరగిర నాలుగు అక్షరములు ఏమని రాయాలే? రాజులకు రానట్టి రాజస్సు యాగము ధర్మరాజుకు వచ్చింది. ధర్మరాజు మాత్రమేనా? మరి ఇటువంటి ఒక్క ఎండి లేని వారికి ఎండి ఇస్తున్నాడు, బంగారం లేని వారికి బంగారము, ధనము ధాన్యం విస్తూర వస్తురము, భోగ భాగ్యములు అన్ని విస్తున్నాడని ఈ విధముగా మాత్రమైన శుభలేఖ పంపమని అనగా, అటువంటి తమ్ములు మాత్రమే మరి ఏమి చేస్తూ ఉన్నారమ్మా? అవ శృంగారమైన మరి అటువంటి అవ శుభలేఖ రాయనే రాసిండ్రు. పంచ కళ్యాణి గుర్రము తీసుకువచ్చి ఆ గుర్రానికి మాత్రమైన కట్టి ఏ విధంగా వర్తిస్తున్నారు?
1: అయ్యయ్యో రాఘవ రామచంద్ర వంటిదైన నలుగురు పంచే పాండవులయ్యా, తమ్ములైన ఒక నలుగురు తమ్ములు కలిసి దవానికైన ఒక ధర్మరాజుకైనా ఆనాడు ఒక దాన కంకణము కట్టి రాయమనగా శుభలేఖనైన తెల్లటి కాగితం మీద నల్లటి ఒక దౌతుతోని రాసి లేని వారికేమో ఎండి దానం చేస్తాం, బంగారం లేని వారికి బంగారం దానం చేస్తాము. ఇల్లు లేని వారికైనా ఇల్లు కట్టిస్తామయ్యా, పెళ్లిళ్ళు కాని వారికైనా పెళ్లి ఒక్క చేస్తామని ధర్మరాజునైన ఒక రాజస్సుగా ఏం చేస్తా ఉన్నాడని ఆనాడు ఒక శుభలేఖనే మీదనేమో తెల్లటి కాగితం మీద రాసి పంచే కళ్యాణి గుర్రాన్ని తీసుకువచ్చి దాని నోష్టికైన ఎప్పుడైతే చూడలేక కట్టినారు ఓహస్వమ్మని ఇంగ వంగ కాలింగ కాసుర మగదవ మాపాల సప్పన్నారు రాజాల పొండి వెళ్ళిపోయి రాజా దేశాల పొండి అయినను తిరిగి రమ్మని ఎప్పుడైతే ఒక గుర్రానికి బాసా ప్రమా

0: ఇష్టమైన ఆ రాజా కచేరి కాడికి ఏనాడు ఒక చీర వచ్చినాడు. రారాజు ఒక దుర్యోధన మహారాజు చూసి మంత్రులతో ఏమని అంట ఉన్నాడు,
1: అయ్యో రాఘవ, మరి అటువంటి ఢిల్లీ పట్టణంలో నా రాజ్య పట్టాభిషేకము చేసేటి వాడు దుర్యోధన మహారాజు. అటువంటి దుర్యోధనుడు చూసి ఏమని అంట ఉన్నాడు, రే తమ్ముడా దుశ్శాసన, మరి చూసిదివా తమ్ముడా, అదిగో చూసిదివా, మన రాజక్క చీరకు మాత్రమైన సూట శృంగారమైన నాలుగాలు తెల్లగా నుదుట సుక్క ఉన్నది, అటువంటి ఒక్క పంచ కలియాని అనేటి అటువంటి ఒక్క అశ్వము అంటే గుర్రము వచ్చాది, దాని ఒక్క జూలుకు మాత్రమైన పత్రిక ఉన్నది, ఆ పత్రికలోని ఎట్టి విచారము ఉన్నదో అది చూసి మాత్రమే నా నీవు

కాపులు కర్ణాలు ఎలమలు వ్యాపారులు బట్టలు బ్రాహ్మణులు ఎటువంటి వాళ్ళు అయినా గానీ హస్తినాపురి పట్టణానికి పోయిన వాళ్లకు ఎండి గాని బంగారము గాని ధనము ధాన్యం విస్తుర వస్తురము గాని అవ పంచి పెడతాడట రాజా సుయాగము చేస్తున్నాడట రానట్టి రాజా సుయాగం వచ్చిన

0: రాజులకు రానట్టి రాజస్సు యాగము ధర్మరాజు చేస్తున్నాడు. ఎండి బంగారము ధనము ధాన్యం విస్తూర వస్తురం భోగ భాగ్యములన్నీ పంచి పెడుతున్నాడు కదా అన్నయ్యా.
1: అయ్యయ్యో తమ్ముడా,
0: ఏమిటి అన్నయ్యా?
1: ఎప్పుడైతే మన పాలివాడు ధర్మరాజు
0: అవును
1: అగో ఎండి దానం చేస్తా ఉన్నాడా, బంగారం దానం చేస్తా ఉన్నాడా, ఎక్కడ చూసినా వెండిలో పోయి వెండి పోయి వెండైనా, అగో రాసుల కొద్ది బంగారమైనా ఏనాడు ఉన్నదో. తమ్ముడ ఈ మాట నిజ మహాబుద్ధమ నేను చూసి వస్తా ఈనాడు. ఈ పట్టంలోన తాతలు ముత్తాతలైన తగు పెద్దలందరూ ఇక్కడికి వస్తారు. రాజా కచ్చేరైన నువ్వు చూసుకోండి, వాళ్ళ ఒక రాజానికి వెళ్ళిపోయి నేను చూసుకో.

0: రాజునైనా అగో అస్త్రాపురి పట్టం తోగొట్టుకొని
1: పోగొట్టుకొని
0: ఆ రాజైన కొస్తా ఉండగా ఏమి కనబడతా ఉన్నదయ్యా? పాండవుల మీద కక్షలు పెట్టుకొని పాండవుల మీద కుట్రలు పెట్టుకొని
1: పెట్టుకొని
0: అగో వస్తా ఉండగా ఆ హస్తినాపురి పట్టణం అయిన ఒక తొబలోన నీళ్లు లేని కాడనేమో నీళ్లుగా నా కనబడతా ఉన్నాయి. అగో నీళ్లు ఉన్న కాడనేమో లేనట్టుగా అనిపిస్తా ఉన్నది. అగో అస వంటి ఒక మాయతోని కట్టిరు కాబట్టి నీళ్లు లేని కాడ ఉన్నట్టు కబరవ దుర్యోధన మహారాజుకు ఏనాడు కనబడ్డయో. అయ్యో దైవం ఇక్కడ జలమనగా నీళ్లు లేకపోయాను అని నేను కట్టిన వస్త్రాలను ఒక్క కిందికి విడిసి దుర్యోధన మహారాజు నడుచుకుంటా వెళ్ళుతున్నాడు.

కాశలకేనైనా దుర్యోధన మహారాజు చిన్నగా మెల్లగా నడుచుకుంటూ పోతా ఉండగా పట్టుకున్న ఒక్క కాశలనగా అగో అసమంటి ఒక్క చిగ్గులైనా అగో నీళ్ళల పడి జానాడు ఒక్క నాని ప్రాదాలకు చుట్టుకొని కవరవ దుర్యోధన మహారాజు నీటి మడుగులోనా జానాడు ఒక్క నీళ్ళల్లో జానాడు.

శ్రీపట్నంలో నా మరి టొంగుటుయ్యాల మీద కూర్చొని ఎప్పుడైతే దాసిక నీలతోని ఉయ్యాలను ఊగుతున్నదో, మరి సప్పుడు వినబడినప్పుడే అక్కడిక్కడ చూసి మాత్రమైన అమ్మవారు ద్రౌపది శూశవరకల్లా దుర్యోధనుడు మురికి నీటి గుంతలో కూలబడ్డాడు. అటు ఇటు పునుకులాడుకుంటా లేస్తున్నాడు. లేచేటి దుర్యోధను

వృక్షాలు నవ్వుతున్నాయా, ఈ పర్వతాలు నవ్వుతున్నాయా అని అక్కడిక్కడ చూసుకుంటా హస్తినాపురం పైకి చూసే వరకల్లా అమ్మవారు ద్రౌపదమ్మ కుంగు టొయ్యాల మీద ఉండి మాత్రమైన కిలకిల నవ్వేటి శబ్దము అటువంటి దుర్యోధనుడు.

అన్నాడు. వసై ఓ ద్రౌపదమ్మ, నీవు ఈనాడు నన్ను చూసి కిలకిల నవ్వుతున్నావా? ఒకనాడు కాకున్న ఒకనాడైనా, కొన్ని కొన్ని దినములకైనా నీ ఢిల్లీ హస్తినాపురి పట్టణం నుంచి నా ఢిల్లీ పట్టణానికి రప్పించుకొని నువ్వు కట్టిన వస్త్రాలు, తొడిగిన జాకెట్లు ఇప్పి నేను మానభంగం చేయకున్నా నా పేరే దుర్యోధను.

0: ప్రతిజ్ఞ చేసి మాత్రమే నగరి దుర్యోధన మహారాజు అగో అన్నదమ్ముల దగ్గరికి వచ్చిండు. అన్నదమ్ముల దగ్గరికి వచ్చి అన్నా ధర్మనందనా అంతా క్షేమంగా ఉన్నారా?
1: తమ్ముడా, మేము అందరమైనా బాగానే ఉన్నాం. తమ్ముడా, అందరం బాగానే ఉన్నాం కానీ అగో పెద్ద నాన్న ఒక ధృతరాష్ట్ర మహారాజు, మీరు అందరూ బాగానే ఉన్నారా? గురువులు గురుసాములైన తాతలు ముత్తాతలైన తక్కువ పెద్దలందరైనా బాగానే ఉన్నారు తమ్ముడా. కొట్టేటి ఎండలోన కాలేటికి దుబ్బలోన తమ్ముడా, నీవు ఈనాటి ఒక రోజులోన నా దగ్గరికి వస్తేవి చెమ్ముతోని ఉత్కాలు చేతని వాళ్ళు తీసుకువచ్చి
0: ఏమిటి కదా
1: నీ ప్రాణాలు గడుపున మాట ఉంటే బంగారు ఒక్క శివాసనం వేసి అగో చల్లని నీడ కొగు.

ఒక శివాసనం పైన ఏనాడు ఊర్చుండ పెట్టినారు. అయ్యయ్యో అసవంటి దుర్యోధన మహారాజు ఒక్క ముఖమైన చూడబోతే, కట్టుకున్న వస్త్రాలు చూడబోగా, అయ్యో తడిసిపోయిన ఒక నానిపోయి ఉన్నాయి. ఆ వస్త్రాలు చూసి ధర్మరాజని ఏమని అంట ఉన్నాడు దుర్యోధన, కట్టిన వస్త్రాలేమో నానిపోయి ఉన్నాయి, అగో ఎందుకని నానిపోయినయో.

0: పచ్చి వస్త్రాలు విడిసైనా నా దగ్గర పొడి వస్త్రాలు ఉన్నాయి, ఆ వస్త్రాలైనా ధరించుకో తమ్ముడా.
1: అన్నయ్యా, ఎందుకన్నా నేను కట్టుకున్నంత విధమే, నా వస్త్రములు కొంచెమైతే ఇక ఆరిపోతాయి ఎందుకు అని పర్వలేదన్నాడు. పాండవుల రాజ్యము చూసిండు, ధనము ధాన్యము చూసిండు, వస్తుర భోగ భాగ్యములు చూసిండు. ధర్మరాజా, నా ఢిల్లీ పట్టణములో రాజ్యం ఏలేటి.

రాజులు ఎవరు లేరు, నా తమ్ముడు దుశ్శాసనుణ్ణి రాజా సింహాసనం మీద కూర్చుండబెట్టి వచ్చినా. నేను ముమ్మారు వేగంతముగా సెలవులు ఇచ్చినట్టయితే నా ఒక్క పట్టణానికి నేను వెళ్ళిపోతా.

0: శరమడందరా, నేను ఈ విధముగా మాత్రమైన వెళ్ళిపోతానని దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. ఇది ఒకటో భాగం సమాప్తం.
1: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కాకి పడగల కథ, మహాభారతం నుండి సభాపర్వం ఘట్టం ఒకటవ భాగం శ్రీ నిమ్మల వెంకటేశివారి బృందంచే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: मुक्त भारत अभियान
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
4: Good evening everyone. I'm Dr. Purnima, consultant and clinical director, Purnima Fertility Center, Karimnagar, Telangana. A voice for fertility, a voice for complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving a pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and seek timely medical advice. Let us come together to be a voice for complete families. Thank you.
3: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences. June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
5: I am Dr. Sridevi Anamalla, Rohan Fertility Center, Karimnagar. A voice for fertility, a voice for complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and seek timely medical advice. Let us come together to be a voice for complete families.
3: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.
7: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
8: ఇప్పుడు మీరు బీఈడి విద్యార్థుల కోసం మనోవిజ్ఞాన శాస్త్రం నుండి అభ్యసనం, అభ్యసనాల మనోవి

0: విజ్ఞానశాస్త్రం అనే పాఠం వింటారు.
1: ఈ పాఠ్యాంశంలోని 3వ ఖండం అభ్యసనా ప్రక్రియకు కేటాయించడమైంది. అభ్యసనా ప్రక్రియను మీరు అవగాహన చేసుకోవడానికి అభ్యసన స్వభావంతో పాటు అభ్యసనా ఉపగమాలైనటువంటి ప్రవర్తనాత్మక, సంజ్ఞానాత్మక, మానవతా ఉపగమాలను వివరంగా చర్చించారు. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని వికసింపచేయాలనే దృక్పథంతో అభ్యసన రంగాలను లేక క్షేత్రాలను సోదాహరణంగా చర్చించడమైంది. వీటితో పాటు అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలను విపులీకరించి అభివ్యక్తీకరించడమైంది. ఈ ఖండంలో కూడా 4 భాగాలున్నాయి. అభ్యాసకులందరూ ఒకే తీరుగా ఉండరు. వారిలో వైవిధ్యం ఉంటుంది. వారి మానసిక సామర్థ్యాల్లో, అభిరుచుల్లో, వైఖరుల్లో, విలువల్లో తేడాలుంటాయి. లింగభేదం, ఆర్థిక స్థాయి వంటి అంశాల్లో కూడా తేడాలుండవచ్చు. పరిసరాలు, అనువంశికతల ఆధారంగా వైయక్తికమైన తేడాలను ఎలా వివరించవచ్చో కూడా మీరు అధ్యయనం చేస్తారు. ఈ భాగంలో ఒక వ్యక్తిలో అభ్యసనం ఎలా జరుగుతుంది, దానికి మార్గదర్శకత్వం వహించే అభ్యసన సూత్రాలేవో కూడా చర్చిస్తాం. అభ్యసన పరిస్థితులు, పరిపక్వత, అభ్యసన ప్రక్రియ గురించి మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా వివిధ అభ్యసన పద్ధతులను కూడా అధ్యయనం చేస్తారు. ఈ భాగంలో, అంటే ఈ ఖండంలోని 9వ భాగంలో, శాబ్దిక అభ్యసన భావనల అభ్యాసనాలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వబడింది. ఉపాధ్యాయుని దృక్పథంతో చూస్తే అభ్యసన బదలాయింపు అనేది ప్రముఖమైన అంశం. దాన్ని అనుసరించి అభ్యసన బదలాయింపు నైపుణ్యాలను పొందడంలో విద్యార్థికి ఉపాధ్యాయుడు ఏ విధంగా తోడ్పడగలడో ప్రముఖంగా ప్రస్తావించడం అయింది. ఏ పరిస్థితుల్లో అభ్యసనం చోటు చేసుకుంటుందో, ఏ పరిస్థితుల్లో అభ్యసనం చోటు చేసుకోదో అభ్యసన ఉపగమాలు వివరిస్తాయి. అభ్యసనా ఉపగమాలు ప్రధానంగా అభ్యసనా విధానాన్ని, శైలిని లేదా మెలకువలకు సంబంధించి ఉంటాయి. ఈ ఉపగమాలు అన్ని రకాల అభ్యసనా కృత్యాలకు వర్తిస్తాయి. ఈ భాగంలో, అంటే 3వ ఖండంలోని 10వ భాగంలో, అభ్యసన ప్రక్రియలోని వివిధ ఉపగమాల గూర్చి మీరు అధ్యయనం చేస్తారు. వివిధ ఉపగమాలతో వ్యవహరిస్తున్నప్పుడు ఇటీవలి కాలంలో రూపుదిద్దుకున్న ప్రవర్తనాత్మక, జ్ఞానాత్మక, మానవతా అభ్యసన ఉపగమాలను గురించి కూడా మీరు తెలుసుకుంటారు. ఒక్కొక్క ఉపగమంలోని లక్షణాలు, పరిమితులను ఈ భాగంలో చర్చిస్తారు. మానవ ప్రవర్తన గతిశీలమైనది. పరిసరాల నుండి స్వీకరించిన వివిధ రకాల ఉద్దీపనలకు చేసే ప్రతిస్పందనల వల్ల అది నిరంతరం మార్పులకు లోనవుతుంది. మనం చిన్ననాటి నుండి నిరంతరంగా ఎన్నో కొత్త నైపుణ్యాలను అభ్యసిస్తూ మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి ఎంతో సమాచారం పొందుతూ కొన్ని విశ్వాసాలను, వైఖరులను అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఒక విధంగా అభ్యసన క్షేత్రాలుగా లేదా రంగాలుగా రూపొందుతాయి. సంజ్ఞానాత్మక ప్రభావిత మానసిక చలనాత్మక అభ్యసన క్షేత్రాల గురించి 11వ భాగంలో విపులంగా తెలుసుకుంటాం. విద్యా ప్రక్రియ మొత్తంలో అభ్యసనే క్లిష్టమైన అంశం కనుక అభ్యసన క్షేత్రాలు, విద్యా అంతర్భావాలను కూడా ఈ భాగంలో చర్చించడం జరిగింది. అభ్యసనానికి సంబంధించి ఉపాధ్యాయునికి తరచుగా ఉదయించే ప్రశ్న, ఒక్కో విద్యార్థి అభ్యసన విస్తృతి ఒక్కో విధంగా ఎందుకుంటుంది? అభ్యసనలోని తేడాలకు ఎన్నో కారకాలు లేదా పరిస్థితులు బాధ్యత వహిస్తాయి. ఈ భాగంలో, అంటే ఈ ఖండంలోని 12వ భాగంలో, అభ్యసనాన్ని ప్రభావితం చేసే 3 కారకాలను చర్చించుకుందాం. అవి వ్యక్తిగత కారకాలు, పరిసర కారకాలు మరియు అభ్యసన పద్ధతులకు సంబంధించిన కారకాలు. అభ్యసన ప్రక్రియ వివిధ రకాలైన వ్యక్తిగత కారకాలచే ప్రభావితం కాబడుతుంది. వీటి గురించి క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తమ పిల్లల అభ్యసనంతో మార్గదర్శకత్వం వహించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అభ్యసన ప్రక్రియపై ప్రభావం చూపే కొన్ని వ్యక్తిగత కారణాలు సంవేదనము, ప్రత్యక్షం, అలసట, విసుగుదల, పరిపక్వత, భావోద్వేగ పరిస్థితులు, అవధానము, సహజ సామర్థ్యాలు, వైఖరులు మొదలగునవి. ఇటువంటి వ్యక్తిగత కారకాలను గురించి

భాగంలో మనం తెలుసుకుంటాం. వ్యక్తిగత కారకాలే కాకుండా శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే పరిసరాల ప్రభావం ప్రారంభమవుతుంది. తల్లి యొక్క మానసిక, శారీరక, భావోద్వేగ పరిస్థితులు గర్భంలోని శిశువు వికాసంపై ప్రభావాన్ని చూపుతాయి. ఇక బాహ్య పరిసరాల ప్రభావం కూడా శిశువు జన్మించిన నాటి నుండే మొదలవుతుంది. సమాజంలోని తోటివారితో ఏర్పరచుకునే సంబంధాల ప్రభావం పిల్లవాని వికాసంపై, అతని అభ్యసనంపై పడుతుంది. అటువంటి కొన్ని పరిసర కారకాలను గురించి కూడా ఈ భాగంలో తెలుసుకుంటాం. అభ్యసన పద్ధతుల్లో ఏ విధంగా అధ్యయనం చేయాలి అనే ప్రశ్న మరొకటి ఉదయిస్తూ ఉంటుంది. సరైన పద్ధతిలో అభ్యసిస్తే అభ్యసన వృద్ధి చెందుతుంది. ప్రభావపూరితమైన అభ్యసనం నేర్చుకున్న అంశానికి సంబంధించి పటిష్టమైన స్మృతిని పెంపొందిస్తుంది. అధ్యయనాంశం యొక్క రకాన్ని బట్టి అభ్యసన పద్ధతులు నిర్ణయించబడతాయి. ఈ భాగంలో కొన్ని భావాత్మక అభ్యసన పద్ధతులను చర్చించడం అయింది. ఒక విద్యార్థి పాఠశాలలో, సమాజంలో ఎలా సర్దుబాట్లు చేసుకుంటాడో 4వ ఖండంలో చర్చించారు. విద్యార్థులు సరిగ్గా సర్దుబాటు చేసుకోలేకపోవడం, నిరాశపడటం వాటికి గల కారణాల గురించి ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలి. పాఠశాల సామాజిక సర్దుబాటులపై సాంఘిక వికాసం ప్రభావం గురించి కూడా 4వ ఖండంలో వివరించారు. విద్యార్థులు అన్ని రకాల సామాజిక కార్యక్రమాలలో పాల్గొని ఆనందమైన జీవితాలను గడపడంలో ఉపాధ్యాయుడి పాత్రను వివరించారు. అంతేకాకుండా వివిధ విద్యార్థుల సమూహాల ప్రత్యేక అవసరాల స్వభావాలను గురించి కూడా ఈ ఖండంలో చక్కగా వివరించడం జరిగింది. ఉపాధ్యాయులు తమ విద్యార్థుల దృష్టి లోపాలను, వినికిడి సమస్యలను, మాట్లాడటంలో ఉండే అవరోధాలను, తక్కువ ప్రజ్ఞాస్థాయి గురించి తెలుసుకుంటారు. 4వ ఖండంలో విద్యార్థులు వృత్తి విద్యా కోర్సుల ఎంపికలో ఉపాధ్యాయులు ఎలా తోడ్పడాలో కూడా చక్కగా వివరించారు. ఈ ఖండంలో 4 భాగాలున్నాయి. అవి వ్యక్తిగత సర్దుబాటు, ఉద్వేగ పరిపక్వత, సాంఘిక సర్దుబాటు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు విద్యార్థుల మార్గదర్శకత్వం గురించి వివరించడం జరిగింది. అభ్యసన పరిస్థితుల మీదనే కాక కుటుంబం, పాఠశాల వంటి వివిధ ప్రదేశాలలో విద్యార్థి ఎంత బాగా తనకు తాను సర్దుబాటు చేసుకుంటాడు అనేదాన్ని బట్టి కూడా సమర్థవంతమైన అభ్యసన ఆధారపడి ఉంది. సర్దుబాటు జీవితాంతం సాగే ప్రక్రియ. ఇది పరిసరాలలో వివిధ అవసరాలకనుగుణంగా నిర్వహించుకోవడానికి వ్యక్తులకు ఎంతో ఉపయోగపడుతుంది. సంఘజీవిగా మనం సమాజంలో నివసిస్తున్నాం కాబట్టి సమాజంలోని ఇతరుల నుండి ఆమోదం, గుర్తింపును కోరుకుంటాం. సమాజం ఆమోదించే ప్రమాణాల ప్రకారం ప్రవర్తిస్తాం. ఇందుకు ఇతరులతో సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ఖండంలోని 13వ అధ్యాయంలో ఆరోగ్యవంతమైన సర్దుబాటు అంటే ఏమిటి, అననుగుణ్య ప్రవర్తన అంటే ఏమిటి, ఈ ప్రవర్తన కలగడానికి గల కారణాలు, కుంటనాలు, సంఘర్షణలను తీర్మానించే విధానాలను గురించి తెలుసుకుంటారు. సాంఘిక సర్దుబాటు విద్యార్థుల అంతర్వ్యక్తిక సంబంధాలు సమూహంలో, అంటే పాఠశాల లేక తరగతిలో వారి వ్యతిచర్యల మీద ఆధారపడి ఉంటుంది. సాంఘిక పరిణతి లేక పరిపక్వత కూడా సాంఘిక సర్దుబాటు అనే ప్రక్రియలో ముఖ్యమైనది. సాంఘిక పరిణతి ప్రక్రియలో విద్యార్థి సమాజం ఆశించిన పరిణతి స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. సాంఘిక పరిపక్వత గల విద్యార్థులకి సాంఘిక పరిస్థితులకనుగుణంగా ప్రతిస్పందించే సామర్థ్యం ఉంటుంది. ఉపాధ్యాయుని పాత్ర సాంఘిక సర్దుబాటులో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే విద్యార్థులు జీవితంలో వ్యక్తిగత, సాంఘిక, ఆర్థిక సమస్యలనెదుర్కోవడానికి శిక్షణ ఇస్తారు. సమాజంలో లేక పాఠశాలలో విద్యార్థుల సర్దుబాటు వారు నివసించే పరిసరాలతో, వారు చేసే వ్యతిచర్యల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఖండంలోని 14వ భాగంలో సాంఘిక పరిణతిని గూర్చి, దానికి సాంఘిక సర్దుబాటులో గల సంబంధాలను గురించి అభ్యసిస్తారు. సామూహిక గతిశీలతలో

0: ఉపాధ్యాయుల గురించి అభ్యసిస్తారు. సామూహిక గతిశీలతలో ఉపాధ్యాయుల పాత్రను గురించి కూడా ఇందులో వివరించబడినది. అభ్యసనంలో కనిపించే వైయక్తిక విభేదాల దృష్ట్యా ఒక విలక్షణమైన వ్యక్తిగా విద్యార్థిని అవగాహన చేసుకోవడానికి అందుకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను సంతరించుకోవాలి. వ్యక్తులలో కనిపించే ఈ విభేదాలకు అనేక కారకాలను పేర్కొనవచ్చును. ప్రధానంగా ఈ కారకాలే మనల్ని అభ్యసన ప్రక్రియను అనేక కోణాల నుండి అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. విద్యార్థుల లక్షణాలనే ఒక కారణంగా తీసుకున్నట్లయితే దీని ప్రభావం అభ్యసన ప్రక్రియ మీద ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఈ ఖండంలోని 15వ భాగంలో విద్యార్థుల లక్షణాలు, అభ్యసనం మీద వీటి ప్రభావం, ఇంకా అభ్యసన ప్రక్రియను ఏ విధంగా మలుచుకొని నిర్వహించుకోవచ్చు అన్నది తెలుసుకుంటాం. ఇందులో మనం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, వారి స్వభావం గురించి, ప్రత్యేక అభ్యసన అవసరాలు గల వివిధ వర్గాల విద్యార్థుల గురించి చర్చించుకుంటాం. ఎన్నో కీలక పరిస్థితులకు ఎటువంటి అనుభవాలు, పరిశీలనతో నిమిత్తం లేని సలహాల ద్వారా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటున్నాం. సమస్య గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి సలహాలు ఎక్కువగా హానికరంగానూ, తప్పుదారి పట్టించేవిగానూ ఉంటాయి. సాంఘిక ఆర్థిక మార్పులు, కుటుంబ పరిస్థితులలో మార్పులు, విద్యా విభాగాలన్నిటిలోనూ ప్రవేశాన్ని ఆశించేవారి సంఖ్యలో పెరుగుదల, వివిధ రకాల కోర్సుల విస్తరణ, విద్యా ప్రణాళిక, విద్యార్థి లక్షణాల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రత్యేకంగా కొన్ని విద్యాంశాలలో అభిరుచి లేకపోవడం, విద్యా లక్ష్యాలలో మార్పులు వంటి వివిధ కారణాల వల్ల పాఠశాలల్లో మార్గదర్శకత్వం, మంత్రణంల ఆవశ్యకత పెరిగింది. విద్యార్థులు తమ సామర్థ్యానికి, ఆకాంక్షగల వృత్తికి మధ్య చాలా అంతరం ఉందని భావిస్తున్నారు. మేము ఎలాంటి వృత్తిని స్వీకరించాలి, అందుకనుగుణంగా ఎలాంటి చదువు పూర్తి చేయాలి అనే అనిశ్చితకు మార్గదర్శకత్వం సేవలు పాఠశాలలో చాలా అవసరమని స్పష్టమవుతోంది. అంతేకాకుండా వైరం, భయం, అసూయ, ఒత్తిడి, నాడీ రుగ్మత వంటి లక్షణాలు గల విద్యార్థులకు వారి ఉద్వేగ సమస్యలను పరిష్కరించుకోవడానికి, ఉద్వేగాలను అదుపులో పెట్టడానికి వ్యక్తిగత మార్గదర్శకత్వం ఎంతో అవసరం. ఈ ఖండంలోని 16వ భాగంలో మార్గదర్శకత్వం, మంత్రణం, భావనల గురించి, మార్గదర్శకత్వ రకాలు, విద్యార్థులకు మార్గదర్శకత్వ సేవలను వ్యవస్థాపన చేయడం గురించి మనం చర్చించుకుంటాం.
1: ఇంతవరకు మీరు మనోవిజ్ఞాన శాస్త్రం నుండి అభ్యసనం, అభ్యసనాల మనోవిజ్ఞాన శాస్త్రం అనే పాఠం
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్ట్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:47. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 ట్రాన్స్మీటర్ 738 kHz ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా హిందీలో ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం పంటల్లో సమగ్ర

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డికే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. వార్తల వివరంగా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించడానికి ఈ సాయంత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఒక ముఖ్యమైన అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఆసక్తి గల బ్యాంకులతో ఈ ఒప్పందం ఖరారు చేశారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు ఇతర రాష్ట్ర మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది రాష్ట్ర కార్మిక శక్తికి ఆర్థిక భద్రతను నిర్ధారించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొంటున్నారు. కర్ణాటకలోని హోస్పేట్లో జరిగిన తుంగభద్ర ప్రాజెక్టు కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2024 ఆగస్టు వరదల్లో 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా 51 కోట్ల రూపాయల వ్యయంతో ఈ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అంతరాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని, ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో తాగునీటి సాగునీటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నషాముక్త సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జరీనా మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
1: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉండాలి, యువత అంతా

0: కూడా దీని బారిన పడకూడదు, తద్వారా వాళ్ళ జీవితంలో వచ్చే కష్ట నష్టాల గురించి కోలుకోలేని ప్రమాదాల్లో ఉంటారనే ఉద్దేశంగా మనిషి మనిషిగా బ్రతకాలంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
1: డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు బానిసలు అవ్వకుండా ఉత్తమమైన మార్గంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, ఈగల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి జిల్లాలో 2K రన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

వైద్య సేవలు, సౌకర్యాలు, పరిశుభ్రత, మందుల లభ్యతను తనిఖీ చేయడానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ సౌకర్యాలను సమీక్షించిన మంత్రి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా రోగులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పేదల జీవనోపాధికి ఆటంకం కలగకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలో 10 అంతస్తుల ఇందిరమ ఇళ్లను నిర్మించడం ద్వారా వారి గృహ కళలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఈ ప్రాజెక్టును సమీక్షిస్తూ ఈ ఏడాది క్యూర్ ఫ్రేమ్వర్క్ కింద ఒక్కో నియోజకవర్గానికి 500 ఇళ్లతో ప్రారంభించి 100,000 ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ చొరవ కాదని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు కూడా పాల్గొనాలని ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుపట్టారు. ఇది ఆ పార్టీల ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని అన్నారు. నకిలీ లేదా చట్టవిరుద్ధమైన ఓటర్ల నమోదులను తొలగించడంలో అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను, పార్టీ ప్రతినిధులను కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేడు ప్రారంభమైంది. ఇది వచ్చే నెల 24వ తేదీ వరకు కొనసాగుతుంది. బూత్ స్థాయి అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి ఓటర్ వివరాలను సేకరించి కొత్త ఫారాలను పంపిణీ చేస్తారు. ఇందుకోసం మ్యాపింగ్ కొరకు 2002 నాటి ఓటర్ల జాబితాతో పాటు పాత ఓటర్ల జాబితాను కూడా ప్రాతిపదికగా ఉపయోగిస్తారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 82.61% నమోదైంది. పరీక్షకు 27,857 అభ్యర్థులు హాజరవగా 23,013 మంది ఉత్తీర్ణులయ్యారు. 81.29 బాలుల ఉత్తీర్ణత శాతంతో పోలిస్తే బాలికలు 84.87 ఉత్తీర్ణ శాతంతో బాలులను అధిగమించారు. జయశంకర్, భూపాల్పల్లి, సిద్దిపేట, ములుగు జిల్లాలు 100% ఉత్తీర్ణత సాధించగా వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 44.43 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews _HVDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేంద్రతో కలిసి బంజారాహిల్స్లోని వెంకటేశ్వర కాలనీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓట్ల తొలగింపును నిర్ధారించడానికి బూత్ స్థాయి అధికారులు అందించిన ఓటర్ నమోదు పత్రాలను పౌరులు పూరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం 24 జూలై వరకు కొనసాగుతుందని, ముసాయిదా జాబితా 31వ తేదీన విడుదలవుతుందని ఆయన పేర్కొన్నారు. పౌరుల బాధ్యతను తెలియజేస్తూ కరీంనగర్ కార్పొరేషన్ డ్రైన్ల నుండి భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్న ఫోటోలను కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంచుకున్నారు. పేరుకుపోయిన ఈ వ్యర్థాలు ప్రజల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని, కోర్టు జంక్షన్, ట్రినిటీ కాలేజ్ వంటి రద్దీ ప్రాంతాల్లో పారవేసిన ప్లాస్టిక్ సీసాలు, కప్పులు దశాబ్దాలుగా డ్రైనేజ్ వ్యవస్థను ఎలా మూసివేశాయో ఆయన తెలియజెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ అధ్యక్షతన నారాయణగూడలో జరిగిన ఛాత్రోస్కి గూంజ్ విద్యార్థి ప్రదర్శన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సామాజిక, విద్యా, సాంకేతిక అభివృద్ధిపై వినూత ఆవిష్కరణలను ప్రదర్శించారు. యువత సృజనాత్మకతను మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసిస్తూ వారి ఆలోచనలు దేశ భవిష్యత్తుకు మార్గమని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, శాసనసభ్యుడు అరికపూడి గాంధీలతో కలిసి నానక్రామ్గూడలో ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఇంప్లాంట్ సెంటర్ను ప్రారంభించారు. తెలంగాణ ఒక ప్రముఖ మెడికల్ హబ్గా ఆవిర్భించడంపై స్పీకర్ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రతను వివరించారు. అధునాతన స్థానిక సౌకర్యాలు అంతర్జాతీయంగా ఈ నగరానికి చికిత్స నిమిత్తం వచ్చేవారిని ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ZBHS ఓజీఆర్ఎం పాఠశాల HHVR 2025-26 గాను జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మిడిపల్లి సత్యం అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం గంగాధర మండలానికే కాకుండా మొత్తం చొప్పదండి నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన నల్గొండ జిల్లాలో ఎన్జీ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు

0: తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని, తప్పులుంటే అప్డేట్ చేయించుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటర్స్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా కుటుంబ సమేతంగా పాల్గొని ఓటు హక్కు వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, అర్హులైన ప్రతి ఒక్క ఓటరు బాధ్యతతో ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లా రుద్రంగ మండలంలో ఇందిరం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇందిరం ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారత్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. కర్ణాటకలోని హోస్పేట్లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డికే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితా నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. अद्य संविधान हत्या दिवस आचर्यते. आपातकाल काले लोकतांत्रिक मूल्यानां रक्षयन्त्रिभ्यः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना श्रद्धांजलिः समर्पिता. विदेश कार्यमंत्री डॉक्टर एस जयशंकरः वैश्विक समस्यानां मध्ये दृढतर सहयोगस्य आवाहनं कुर्वन् दक्षिण कोरिया देशस्य जेजु मञ्चे वसुधैव कुटुंबकम् इत्यस्य उद्घोषश्च अकरोत्. భారతస్య బ్రిక్స్ 2026 ఇత్యస్య అధ్యక్షతాయాః అంతర్గతం గురుగ్రామనగరే బ్రిక్స్ ఊర్జామంత్రిణాం సమ్మేళనం ఆరభత. వెనెజుయేలాదేశ ఏకస్యానంతరం అప్రత్వేన ప్రబల భూకంపః ఆగతః, యేన బహూని భవనాని పతితాని. దేశేన ఆపాతకాలస్య చ ఘోషణా కృతా. దక్షిణాఫ్రికాదేశః ప్రథమవారం ఫీఫా విశ్వచషక క్రీడాయాః నాకౌట్ ఇది చరణం ప్రతి అగచ్చత్. మోంటేరే నగరె దక్షిణకొరియాదేశం 1-0 పరాజయత్. అపిచ అద్య సాయంకాలే మేంచెస్టర్ నగరె ఐసీసీ మహిళా టీ20 విశ్వచషక క్రికెట్ క్రీడాయాః గ్రూప్ ఎ క్రీడాయాం భారతం బాంగ్లాదేశేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. अद्य संविधान हत्या दिवस आचर्यते. 75th वर्षे जून मासस्य 25 दिनांके यदा भारतस्य संविधानस्य पददलनं जातं तदा किं जातमिति एतत् दिनं स्मारयति. आपातकाले आधिक्येन पीडिताय प्रत्येकस्मै जनाय श्रद्धांजलिं दातुम् अपि एषः दिवसः अस्ति. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గృహమంత్రి అమిత్ షాహ్ చ అద్య ఆపాతకాలస్య కాలే లోకతాంత్రిక మూల్యానాం రక్షణార్థం దృఢతయా స్థితేభ్యః సర్వేభ్యః శ్రద్ధాంజలిం అర్పితవంతః. సామాజిక ప్రసార మాధ్యమే ప్రధానమంత్రిణా మోదినా ఉక్తం యత్ ఆపాతకాలః సంవిధానస్య ఉపరి ప్రత్యక్షః ఆక్రమణః ఆసీత్. సః అవదత్ యత్ అవసరేస్మిన్ నాగరిక స్వాతంత్రస్య నిలంబనం, అభివ్యక్తి స్వాతంత్రస్యోపరి ప్రతిబంధః, రాజనైతిక నేత్రీణాం, పత్రకారాణాం, సామాజిక కార్యకర్తృణాంచ వంధనం అభవత్. భాజపేతి దళేన అద్య ఆపాతకాలస్య విషయ కాంగ్రెస్ పక్షస్య ఉపరి ప్రహారం కుర్వతా భారతీయ ఇతిహాసస్య కృష్ణోధ్యాయః ఇత్యుక్తం. నవదేహలీనగరస్య పార్టీ ముఖ్యాలయే ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ భాజపేతి దళస్య వరిష్ఠః నేత రవిశంకరప్రసాదః అవదత్ యత్ ఆపాతకాలస్య తాత్కాలిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీవర్యాయాః ఆసందం రక్షితుం న్యాయపాలికాయాః ఉపరి ఆక్రమణం జాతం. ప్రసారమాధ్యమాని పీడితాని. విపక్షస్య నేతారః కారావాసినశ్చ కృతాః. ఆపాతకాలే ప్రధానమంత్రిణ నరేంద్రమోదీవర్య భూమికాయా ప్రశంసాం కురవన్ శ్రీప్రసాద అవదత్.

0: వ్యాపార అనుబంధస్య అగ్రిమమాసస్య పంచదశ దినాంకే ప్రవృత్తస్య సహచర ద్విగుణ యోగదాన సమ్మేళనస్య చ కార్యాన్వయనస్య సజ్జతాయాః సమీక్షాం కరిష్యతి. ప్రియాః శ్రోతారః, అంతే క్రీడావార్తాసు. విశ్వ పాదకందుక క్రీడాయాం అద్య మోంటేరే నగరే దక్షిణ కొరియా దేశం విరుద్ధ్య 1-0 ఇతి అంకాభ్యాం విజయం ప్రాప్య దక్షిణాఫ్రికా ప్రథమవారం ఫీఫా విశ్వచషకస్య నిర్ణాయకచరణం ప్రతి ప్రవిష్టః. సమూహ అ క్రీడాయాం దక్షిణాఫ్రికాయాః కృతే ఏకమాత్ర గోల ఇత్యుక్తే లక్ష్యభేదనం థాపేలో మాసేకో ఇత్యనేన కృతం. భారతదేశం విరుద్ధ్య బాంగ్లాదేశ ఐసీసీ మహిళా టీ20 విశ్వచషకే అద్య మ్యాంచెస్టర్ నగరస్థే ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ క్రీడాంగణే సమూహ అ క్రీడాయాం స్పర్ధిష్యతే. క్రీడా భారతీయ సమయానుసారం సాయం 7:30 ఆరప్స్యతే. ప్రియాః శ్రోతారః, ముఖ్యవార్తాః పునరేకవారం. అద్య సంవిధాన హత్యాదివస ఆచర్యతే. ఆపత్కాలకాలే లోక్తాంత్రిక మూల్యానాం రక్షయంత్రిభ్యః ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా శ్రద్ధాంజలిః సమర్పితా. విదేశకార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః వైశ్విక సమస్యానాం మధ్యే దృఢతర సహయోగస్య ఆవాహనం కృతవాన్. భారతస్య బ్రిక్స్ 2026 ఇత్యస్య అధ్యక్షతాయాః అంతర్గతం గురుగ్రామ నగరే బ్రిక్స్ ఊర్జామంత్రిణాం సమ్మేళనం ఆరభత. వెనిజువేలా దేశ ఏకస్యానంతరం అప్రత్వేన ప్రబల భూకంపః ఆగతః ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు ట్రాన్స్మిటర్ 738 కిలోహెర్ట్స్పై ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా హిందీలో ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ఒక్కడు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో రాజేందర్ నగర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు పాల్గొని వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణ ఈ అంశం గురించి రైతు సోదరుల ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టేట్ కోడ్ జత చేసి 2324 0852, మరొక నెంబరు 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకునగలరు. చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి వర్షం చిత్రం నుండి చిత్ర, రకీబ్ ఆలం కల్పన పాడిన పాట, రచన సిరివేన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి ఎవడిగోల వాడిది చిత్రం నుండి కార్తీక్ సాధనా సర్గం పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం కమలాకర్.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జి కిరణ్ కుమార్. నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్ని. ఈరోజు వచ్చేసి మనం పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. పశువుల ఆహారంలో పచ్చగడ్డి అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందండి. ఎందుకంటే రైతుకి మేలు చేయాలన్నా, పశువుకి మేలు చేయాలన్నా, నష్టం చేయాలన్నా మనం ఇచ్చే పచ్చగడ్డి బట్టే ఉంటుంది అని నేను అంటాను. ఎందుకనంటే రైతుకి ఏ విధంగా మేలు అని అంటే, మనం పచ్చగడ్డిని తక్కువకే మనం పండించి చాలా, అంటే మనం ఇచ్చే దానా ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో మనం పచ్చగడ్డిని అందించగలం. అది ఎక్కువ అందించినప్పుడు మన దానా ఖర్చును కూడా మనం తగ్గించుకోగలం. తద్వారా మనకి పశువు యొక్క వ్యయం, పశువుకి అయ్యే ఖర్చుని తగ్గించుకోగలం. అప్పుడు మనకు వచ్చే లాభాన్ని పెంచుకోవచ్చు. అలాగే పశువుకి ఏ విధంగా లాభము అని అంటే, పచ్చగడ్డిలో అన్ని రకాల వైటమిన్స్ కానీ, పశువుకు అవసరమయ్యే పీచు పదార్థం కానీ, ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అది పశువు దాన్ని ఈజీగా గ్రహించగలదు పచ్చగడ్డి నుంచి. మనం దానా ఎక్కువ పెట్టినప్పటికి కూడా, దానా ఎక్కువ పెట్టినప్పుడు అనేక రకరకాల సమస్యలకి పశువు చేరుకుంటుంది. అదే కాని పచ్చగడ్డి దానా రెండు సమపాల్లో కానీ ఇచ్చినట్టయితే, రెండింటిని సరిగ్గా ఉపయోగించుకొని పశువు చాలా బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. పచ్చగడ్డి విరివిగా ఇవ్వడం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, పశువు సరైన టైంకి మీకు యద లక్షణాలకు వచ్చి త్వరగా మళ్ళీ కన్సీవ్ అయ్యి మళ్ళీ త్వరగా దూడనిచ్చి త్వరగా మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చే ఇది కూడా ఉంటుంది. అలాగే ఈ విధంగా పచ్చగడ్డిని యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పచ్చగడ్డి మనం చాలా విరివిగా పండించుకోవచ్చు అండి. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇలా నేపియర్ గడ్డి, నేపియర్ గడ్డిలోనే సూపర్ నేపియర్ ఉంది, బుల్లెట్ నేపియర్ ఉంది, అలాగే జొన్న గడ్డి ఉంది, మొక్కజొన్న గడ్డి ఉంది, గినియా గ్రాసు మన పొలాల్లో కానీ ఎక్కడైనా కూడా ఆ గట్ల పైన అక్కడ దొరుకుతుంది గినియా గడ్డి. హెడ్జ్ లూసర్న్ అనేది మాంసకృతులు ఎక్కువగా ఉంటుంది అనమాట. అది లూసర్న్ ఫ్యామిలీకి చెందింది, అంటే మన శనగలు పప్పులు జాతికి చెందిన కాబట్టి దాంట్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ సూపర్ నేపియర్ గడ్డి కానీ తీసుకుంటే, సూపర్ నేపియర్ గడ్డిని కానీ మనం పెంచుకోగలిగితే చెరుకు గడ్డలాగా పెరుగుతుందండి. అది వచ్చేసి మనకు ఒక ఎకరంలో పెంచుకుంటే సంవత్సరానికి 180 నుండి 200 టన్నుల దిగుబడిని ఇస్తుంది. మీకు మొదటి కటింగ్ వచ్చేసి 90 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఇంకా త్వరగా కావాలంటే బుల్లెట్ నేపియర్ కానీ తీసుకుంటే 60 రోజులకే మీకు కటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు

ఇంకా దాంట్లో మాంస్కృతులు కూడా ఎక్కువ ఉంటాయి, 14 నుంచి 16% మాంస్కృతులు ఉంటాయి. పశువు కూడా చాలా మంచిగా దాన్ని తీసుకుంటుంది, దాన్ని చాపింగ్ చేసుకొని కానీ ఇవ్వగలిస్తే పీచు పదార్థం, మళ్ళీ దాంట్లో ఉన్న నీరు శాతం, అన్ని విధాలుగా మంచి, పశువుకి చాలా నచ్చే గడ్డి అనమాట అది. ఇంకా మీరు గడ్డి ఎక్కువగా ఇవ్వడం వల్ల పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ను కూడా పెంచుకోవచ్చు, ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మీకు పెరుగుతుంది. అలాగే సూపర్ నేపియర్ అనేది చాలా సింపుల్గా, ఒక 20 పశువులు కానీ మన దగ్గర ఉంటే ఒక ఎకరం గడ్డి కానీ మనం వేసుకోగలిగితే మనకి సంవత్సరం పాటు దానికి పచ్చగడ్డి అందిపోతుందండి, ఆ 20 పశువులకి పచ్చగడ్డి అందిపోతుంది. అలాగే మీకు దానా ఖర్చు అనేది బాగా తగ్గించుకోవచ్చు. ఒక 10 లీటర్లు ఇచ్చే ఆవు కనితే సుమారుగా 30 నుంచి 40 కేజీల పచ్చగడ్డిని కానీ ఇచ్చుకోగలిగితే మనం దానాని, దాని శరీరాన్ని మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చుతోనే మనం దానా ఖర్చుని లిమిట్ చేయొచ్చు. అంటే రోజుకు 2 కేజీలు ఇచ్చామనుకోండి, దాని శరీరానికి అవసరమయ్యే దానికోసం అనేసి. ఇంకా పాలు, 1 లీటర్కి పాలకి 400 నుంచి 500 గ్రాములు దానా ఇవ్వాల్సి వస్తుంది. అదే కానీ పచ్చగడ్డిని పెంచుకున్నామంటే 400 నుంచి 500 దాన్ని 200 నుంచి 300 గ్రాములకి మనం తగ్గించుకోవచ్చు. అప్పుడు దానా కాస్ట్ అనేది మనకి బాగా తగ్గిపోతుంది, అప్పుడు మనకి ఆదాయం అనేది పెరుగుతుంది. పచ్చగడ్డి పెంచుకునే విధానం, మొక్కజొన్న గడ్డి కానీ జొన్న గడ్డి కానీ అయితే మనకి విత్తనాలు ఉంటాయండి, మనకి వాటిని మనం చల్లుకుంటే మనకి ఆ గడ్డి అనేది వచ్చేస్తుంది. ఒక 3 కట్లు అంటే ఇవి వార్షికాలు అనమాట, అంటే సంవత్సరం వరకే అవి ఉంటాయి, అంటే ఒక 3 కోతల వరకు మనకు వస్తాయి. అదే కానీ ఎక్కువ సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు మనకి ఒక్కసారి నాటితే రావాలి అని అంటే సూపర్ నేపియర్, నేపియర్ గడ్డలు కానీ మనం వేసుకుంటే, చెరుకు గడ్డలు ఎలా అయితే మనం నాటుకుంటామో అలాగే కనుపులు కానీ తెచ్చి మనం నాటుకోగలిగితే ఒక ఎకరాకి మనకి 6,000 నుంచి 5,000 కానీ కనుపులు కానీ మనం నాటుకుంటే 5 నుంచి 6 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం మనకు 180 నుంచి 200 టన్నుల గడ్డిని మనకి అది అందజేస్తుందండి. దానికి సరైన ఎరువులు వాడుతూ సరైన నీటిని కానీ అందిస్తే మనకి అది ఉపయోగపడుతుంది. మన గడ్డి ఎక్కువగా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆ గడ్డిని మనం సైలేజ్గా కింద కూడా మార్చుకోవచ్చు. సైలేజ్ అంటే మాగబెట్టిన గడ్డి అనమాట, దాన్ని కన్వర్ట్ చేసుకొని ఎండాకాలంలో కానీ గడ్డి ఎక్కువగా లేని టైంలో కూడా మనం దాన్ని వాడుకోవడానికి వీలవుతుంది. అలాగే లేదు దాన్ని హే కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే దాంట్లో ఉన్న నీటి శాతాన్ని 10% కన్నా తక్కువ కానీ మనం తగ్గించుకోవాలంటే ఎండలో పెట్టి దాన్ని హే అంటారనమాట. ఆ విధంగా కూడా చేసుకొని మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి గడ్డి మనకి అందుబాటులో లేదో అలాంటప్పుడు దీన్ని వాడుకోవచ్చు. దీనికి మనం గడ్డిని పెంచుకోవడానికి ప్రభుత్వాలు కూడా చాలా విధాలుగా మనకి సహకరిస్తూ ఉంటాయండి. పచ్చగడ్డి విత్తనాలని అందించడం, మీ సమీప పశు వైద్య కేంద్రాల్లో కానీ ఎక్కడైనా కూడా సబ్సిడీ రూపంలో మీకు పచ్చగడ్డి విత్తనాలు కూడా అందిస్తారు, వాటిని వినియోగించుకొని కూడా మనం గడ్డిని పెంచుకోవచ్చు. మనం కూడా అది ఒక పంటలా భావించి, అంటే ఖాళీ సమయంలోనే తప్ప ఇంకా అవసరం లేదు అనుకోకుండా, మనకున్న పశువులు బట్టి దానికి కావాల్సిన, మీ సమీప పశు వైద్యశాలకు వెళ్తే మీకున్న పశువులకి మీకు ఎంత భూమిలో మీకు వేసుకోవాలి అనేది వాళ్ళు ఖచ్చితంగా నిర్ధారించి మీకు చెప్తారు. కాబట్టి ఆ విధంగా మీరు నాటుకుని మీ పశువులకి నిరంతరం మీరు పచ్చగడ్డి కానీ అందించగలిగితే మీరు మంచి లాభాలు, ఇంకా ఓన్లీ మీరు కాన్సన్ట్రేట్ ఫీడ్ మీదే ఉపయోగించకన్నా పచ్చగడ్డి కూడా మీరు యాడ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా లాభాలను సంపాదించవచ్చని మీకు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఒకే ఒక్కడు చిత్రం నుండి శంకర్ మహాదేవన్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్టపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,

0: 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed, and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
0: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న వీబీజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక, ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ది, పర్యాటక రంగాల అభివృద్దికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యకులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటివరకు భారత్ కుదుర్చుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్ధతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్దతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
2: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier to support the global economy.
0: Venezuela lo sambhavinchina వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ

దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కష్ట సమయంలో భారత్

0: మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి, అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ట్రాన్స్మిటర్ 738 kHz పై ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా హిందీలో, ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణ. ఈ అంశం గురించి రాజేందర్ నగర్ సీనియర్ శాస్త్రవేత్త కిరణ్ రెడ్డి గారి ప్రసంగం.
1: ఎరువుల వాడకంలో తక్షణ దీర్ఘకాల ప్రయోజనాలను రైతులు గుర్తించాలి. ఎన్నో కారణాల వల్ల మన రైతాంగం నత్రజని, ముఖ్యంగా యూరియా ఎరువును అవసరమైన మోతాదుకు మించి 2 నుంచి 2.5 రెట్లు అధికంగా వాడుతున్నారు. కొందరు రైతులైతే భాస్వరం ఎరువును పైపాటుగా కూడా వాడడం జరుగుతుంది. అదే సమయంలో పొటాషియం ఎరువును నామమాత్రంగాను లేదా అసలే వాడకపోవడం జరుగుతుంది. సేంద్రీయ ఎరువులల్ల అతి ముఖ్యమైనటువంటి పశువుల పెంట కంపోస్టును కూడా నామమాత్రంగాను లేదా అసలే వాడకపోవడం జరుగుతుంది. వీటన్నిటి ఫలితంగా స్వల్పకాలంలో అనగా 3 నుంచి 5 సంవత్సరాల వరకు అధిక దిగుబడి వస్తున్నట్టు, పైరు బాగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అది దీర్ఘకాలికంగా దిగుబడులు తగ్గిపోవడం జరుగుతుంది. అందువల్ల సుస్థిర అధిక దిగుబడి సాధించడానికి మరియు ఎరువుపై పెట్టిన ప్రతి రూపాయి నుండి అధిక లాభం పొందడానికి సమగ్ర పోషక యాజమాన్యం చాలా అవసరం. రసాయన ఎరువుల్లో 1 లేదా 2 లేదా 3 పోషకాలు మాత్రమే అధిక మోతాదులో ఉంటాయి. సేంద్రీయ ఎరువుల్లో పైరుకు కావలసిన అన్ని పోషకాలు తక్కువ మోతాదులోనైనా ఉంటాయి. సేంద్రీయ ఎరువులు భూభౌతిక మరియు రసాయన ధర్మాలను అభివృద్ధి చేస్తుంది. తద్వారా అధిక దిగుబడి రావడానికి దోహదపడతాయి. మొదటిగా సేంద్రీయ ఎరువులు వాడకంలో మెలకువల గురించి తెలుసుకుందాం. సేంద్రీయ ఎరువుల్లో పశువుల పెంట అతి ముఖ్యమైనది. బాగా మురిగిన ఈ ఎరువు ప్రతి సంవత్సరం ఎకరానికి 4 నుంచి 10 టన్నులు వేయవలసి ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్గా బాగా కుళ్ళిన కంపోస్ట్ లేదా కోళ్ల పెంట లేదా పంది పెంట, గొర్రెల పెంట మరియు పట్టణ ప్రాంతాల్లో వృధాగా ఉండే చెత్తా చెదారాన్ని కూడా మనం కంపోస్ట్గా చేసుకోవచ్చు. దాన్ని కూడా మనం సేంద్రీయ ఎరువుగా వాడవచ్చు. సేంద్రీయ ఎరువులు అందుబాటులో లేనప్పుడు పచ్చిరొట్ట పైరును పెంచి మట్టిలో కలియదున్నితే అది కూడా సేంద్రీయ ఎరువుగా పనిచేస్తుంది. ఇది మురిగిన తర్వాత పైరుకి మామూలుగా వేసుకోవచ్చు. జీలుగా, జనుము, అలసంద, పిల్లి పెసర మొదలైన పచ్చిరొట్ట పైరుగా పెంచడానికి అత్యంత అనుకూలం. కుంటలు మరియు చెరువులు మరియు ప్రాజెక్టు

కాకుండా నాట్లు ఆలస్యమైన ప్రాంతాల్లో తొలకరి వర్షాల్లో పెసరను వేసుకోవచ్చు. వర్షాలను బట్టి అవి ఆలస్యంగా నిండితే పెసరకాయలను కోసి తర్వాత చెత్తను చేన్లో కలయదిమితే పెసర చెత్తను సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. ఒకవేళ ముందుగానే అది నిండితే వెంటనే వేసిన పెసరను నేలలో కలయదున్నవచ్చు. ఆ మేర తర్వాత పైరుకి నత్రజని అధికంగా అందటానికి ఆస్కారం ఉంది. అదే విధంగా ఇతర పచ్చి రొట్టె పైర్లను కూడా ఎంచి సేంద్రియ ఎరువుగా వాడవచ్చు. సేంద్రియ ఎరువు వాడినప్పుడు పైరుకు సూచించిన నత్రజని మోతాదు 20 నుంచి 25% వరకు తగ్గించి వాడవచ్చు. రసాయన ఎరువుల్లో మెలకువలు. సూచించిన నత్రజని ఎరువు భూ రకాన్ని బట్టి 2 లేదా 3 సమాన విడతలుగా వెయ్యాలి. నల్లరేగడి ఇతర బంకమన్ను ఎక్కువగా ఉన్న భూముల్లో నత్రజనిని 2 దఫాలుగా వేస్తే సరిపోతుంది. చలికా భూముల్లో మరియు ఇతర ఎరుపు రంగు భూముల్లో పంట కాలాన్ని బట్టి నత్రజని 3 దఫాలుగా వేయవచ్చు. ఇసుక ఎక్కువగా ఉండి నీరు త్వరగా ఇంకే భూముల్లో నత్రజనిని 4 దఫాలుగా కూడా వేసుకోవచ్చు. వేసిన ఎరువు సద్వినియోగం కావాలంటే కలుపు పెరగనీయరాదు, సమయానికి కలుపు తీయాలి. నీటి వసతి ఉన్న చోట కలుపు తీసి ఎరువు వేయగానే పలుచగా నీరు కట్టాలి, ఎక్కువ నీరు వాడకూడదు. జింక్ లాంటి సూక్ష్మ పోషకం పదార్థం భూమిలో లోపస్థాయిలో ఉన్నప్పుడు నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువులు ఎంత వేసినప్పటికీ సరైన పంట దిగుబడి రాదు. అటువంటి సందర్భాల్లో విధిగా జింకు లోపానికి జింక్ సల్ఫేట్ ఎకరానికి మెట్ట భూముల్లో అయితే 10 కిలోలు, వరి పంట, మొక్కజొన్న పంట లాంటి పంటలకి 20 కిలోలు ఒక ఎకరానికి ప్రతి 3 పంటలకు ఒకసారి వేసి జింకు లోపాన్ని సరిచేయాలి. అప్పుడే వేసిన ఇతర పోషకాలకు అధిక ఫలసాయం వస్తుంది. ఒకవేళ చౌడు భూమి అయితే చౌడు భూములకు సూచించిన అన్ని యాజమాన్య పద్ధతులను అనుసరించుతూ ఎరువులు వాడాలి. లేని చోడు వేసిన ఎరువు సద్వినియోగం కాదు. దఫాలుగా వేసే సమయంలో చాలా కొద్దిగా నత్రజని ఎరువు ఉన్నప్పుడు నత్రజని పోషకాన్ని స్ప్రేయర్ ద్వారా 2% యూరియా ద్రావణాన్ని మొక్కలకు మీద స్ప్రే చేస్తే నత్రజని ఎరువు సామర్థ్యం గరిష్టంగా 70 నుంచి 80% వరకు పెరుగుతుంది, బాగా పనిచేస్తుంది. అయితే ఇలా వారం రోజులకు ఒకసారి 4 లేదా 5 దఫాలుగా స్ప్రే చేయాలి, అనగా పిచికారీ చేయాలి. వరిలో సమగ్ర పోషక యాజమాన్యం. పశువుల ఎరువు, కంపోస్ట్, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులతో కలిపి వాడినట్టయితే భూసారాన్ని కాపాడుకోవడమే కాక 20 నుంచి 25% వరకు నత్రజని ఎరువును కూడా ఆదా చేయవచ్చు. వరి పొలాల్లో నాటడానికి ముందు అపరాలు, జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చి రొట్టె పైరును పెంచి భూమిలో కలయదున్నటం ద్వారా భూసారం పెంచి సుమారు 20 నుంచి 25% నత్రజని ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చ నాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, పాస్పో బ్యాక్టీరియా మొదలగు జీవన ఎరువులను వాడి నత్రజని భాస్వర మోతాదును 20 నుంచి 25% వరకు తగ్గియవచ్చు. నత్రజని భాస్వరం పొటాష్ సిఫారసు చేసిన మోతాదు ఎంతనగా 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ వేయవలసి ఉంటుంది. నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములో 1 బస్తా డిఏపి, 15 కిలోల యూరియా, 1/2 బస్తా పొటాష్ నల్లరేగడి భూమిలో అయితే, లేకపోతే 1/2 బస్తా పొటాష్ మామూలు భూముల్లో అయితే వేయవలసి ఉంటుంది. మరి 2 దఫా ఎరువు వేయడం వచ్చేసి బాగా పిలకలు పెట్టే దశ. అది సుమారుగా నాటిన 25 నుంచి 30 రోజుల వరకు వస్తుంది. అప్పుడు 35 కిలోల యూరియా వేయవలసి ఉంటుంది. 3వ దశ వచ్చేసి ఈనే దశ. కనుక ఈనే దశకి 1 వారం రోజుల ముందు సుమారుగా 50-55 రోజుల రోజులప్పుడు 35 కేజీల యూరియా, 12 కేజీల పొటాష్ తేలికపాటు భూముల్లో అయితే వేయవలసి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వేపతో పూయబడిన యూరియాని వాడాలి. వేప పూత కలిగిన యూరియాను మొక్కలకు నెమ్మదిగా అంది 10% వినియోగ సామర్థ్యం ఎక్కువ అవుతుంది. కాబట్టి రైతాంగం అనవసరంగా యూరియా వాడడం పెంచకూడదు. వేపతో పూయబడిన యూరియా ఎక్కువ వాడటం వలన వరి పంటల్లో రోగాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాక వర్షాలు ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో పైరు ఎత్తుగా పెరిగి పడిపోతుంది. జింకు ధాతు లోపం వలన మొక్కల్లో పైనుంచి 3 లేదా 4 ఆకు

మహిమ పాలిపోయి ఉంటుంది. ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకుల చివరిలో మధ్య ఈయనకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా మారుతాయి. మొక్కలు గడసబారే దుబ్బు కూడా చెయ్యవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. దీని సవరణకు ఒకే పంట పండించే భూముల్లో ప్రతి 3 పేళ్లకు ఒకసారి లేనిచో ప్రతి రబీ సీజన్లో ఆకలి గమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. దానికి ఆల్టర్నేట్ గా 10 కిలోల జింక్ సల్ఫేట్ ని 200 నుంచి 250 కిలోలు బాగా మాగిన అనగా మురిగిన పశువుల పేడ లేదా వర్మి కంపోస్ట్ లో కలిపి 20 నుంచి 30 రోజుల పాటు బోన సంచిలో ఉంచి బాగా మృగనిచ్చి ఆ తర్వాత చివరి దిక్కులో వెయ్యాలి. పైరుపై జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చెయ్యాలి. జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురుగు మందులు మరియు తెగుళ్ల మందులు అసలు కనపరాదు. ఇనుప ధాతు లోపం వలన లేత చిగురు ఆకులు తెల్లగా మారి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవం అయిపోతాయి. పిలకలు తక్కి ఎత్తు పెరగదు. వర్షాధార నారుమళ్లలో మెట్టవరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని సవరణకు లీటర్ నీటికి 2 నుంచి 5 గ్రాముల అన్నబేది 0.5 నుంచి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న పంటల్లో సముద్ర ఎరువుల యాజమాన్యం నుంచి తెలుసుకుందాం. దుక్కిలో ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు వెయ్యాలి. దుక్కి బాగా దున్నాలి. సాధారణ సంకర రకాలకి 80 కేజీల నత్రజని ఇచ్చే ఎరువు, 24 కేజీల భాస్వరం ఇచ్చే ఎరువు, 20 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువును వేయవలసి ఉంటుంది. మొదటి దశలో ఆఖరి దుక్కులో 1 బస్తా డిఏపిని, 35 కేజీల యూరియాని, 16 కేజీల ఎర్ర పొటాష్ ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటారు దాన్ని వేయవలసి ఉంటుంది. రెండో దశ వచ్చేసి పైరు మోకాలు ఎత్తు వచ్చే దశ. అది సుమారుగా 30 రోజుల తర్వాత వస్తుంది. అప్పుడు ఈ 56 కేజీల యూరియా లేదా సుమారుగా 1 బస్తా యూరియా వేయవలసి ఉంటుంది. మూడో దశ వచ్చేసి పూత దశ. అది సుమారుగా 50 నుంచి 55 రోజులకు వస్తుంది. అప్పుడు కూడా 1 బస్తా యూరియా, 16 కేజీల పొటాష్ వేయవలసి ఉంటుంది. ప్రతి 3 పంటలకు ఒకసారి దుక్కిలో ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ ను వేయాల్సి ఉంటుంది. పప్పుజాతి పంటల్లో సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. పప్పుజాతి పంటలైనటువంటి కంది, పెసర, మినుము, శనగ ఈ 4 పంటల్లో ఎరువుల యాజమాన్యం ఒకే రకంగా ఉంటుంది. చివరి దుక్కులో ఎకరాకి సుమారుగా 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. జీవన ఎరువులు అయినటువంటి రైజోబియం, ఫాస్ఫో బ్యాక్టీరియం వాడడం ద్వారా నత్రజని మరియు భాస్వరం ఎరువులని మనం తగ్గించుకోవచ్చు. రైజోబియం గాల్లో ఉన్న నత్రజనిని స్థిరీకరించడం జరుగుతుంది నేలలోకి. తద్వారా మనం వేసే నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. ఫాస్ఫో బ్యాక్టీరియం వచ్చేసి నేలలో స్థిరీకరించబడ్డ భాస్వరాన్ని లభ్య రూపంలోకి మార్చడం జరుగుతుంది. తద్వారా మనం ఫాస్ఫరస్ ఎరువును కూడా ఫాస్ఫో బ్యాక్టీరియం వాడి తగ్గించుకోవచ్చు. రసాయన ఎరువులు పప్పుజాతి పంటలను వచ్చేసి వానాకాలం పంటల్లో 18 కిలోల యూరియా, 2.5 బస్తాల సూపర్, ఒకవేళ సూపర్ లేదు అనుకోండి 1 బస్తా డిఏపి, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్కులో వేసుకోవాలి. మొక్కలు తొలి దశలోనే ఎక్కువ పోషకాల ఆవశ్యకత ఉంటుంది. కావున పూర్తి నత్రజని ఎరువు మరియు భాస్వరం ఎరువులు తప్పనిసరిగా విత్తనంతో పాటు లేదా ఆఖరి దుక్కులో కానీ వేసుకోవాలి. వేరుశనగలు ఎరువుల యాజమాన్యం వచ్చేసి ఆఖరి దుక్కులో ఎకరానికి సుమారుగా 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. మొత్తం భాస్వరం పొటాష్ ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఎకరానికి 2 బస్తాల సూపరు, 33 కేజీల ఎంఓపి, 18 కిలోల యూరియా విత్తే సమయంలోనే వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత తొలిపూత దశలో మరో 10 నుంచి 15 కిలోల యూరియా వేసుకోవాలి. ఎకరానికి 200 కిలోల జిప్సంను పూత దశలో పూర్తయి కూడలు దిగే సమయంలో మొదళ్ళ దగ్గర వేసి మట్టిని ఎగదొయ్యాలి. వాణిజ్య పంటల్లో మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ప్రత్తి. పత్తి సాగు చేయు భూముల్లో ఎకరానికి 4 టన్నులు బాగా మురిగిన పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువును దుక్కిలో చల్లి కలియదున్నాలి. పత్తి పంట రకాలు 2 రకాలు, సూటి రకాలు, హైబ్రిడ్. సూటి రకాలకు ఎరువుల సిఫారసు, హైబ్రిడ్ లకు వేరువేరుగా ఉంటుంది. మొదటిగా సూటి రకాల గురించి తెలుసుకుందాం. సూటి రకాల్లో భాస్వరం మొత్తం మీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 2 బస్తాలు అనగా 100 కిలోలు ఎకరానికి విత్తే ముందు ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాలి. సూపర్ లేని ప్రాంతాల్లో

ఒక బస్తా డిఏపి కూడా వేసి ఆఖరి దుక్కులో కలియదున్నాలి. అప్పుడు కుదరకపోతే విత్తిన 15 రోజులలోపు కూడా వేసుకోవచ్చు. పైపాటుగా వేయిన నత్రజన్ పొటాషియంను యూరియా మరియు యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించాలి. ఎకరానికి ప్రతిసారి 25 కిలోల యూరియా, అనగా 60 బస్తా యూరియా మరియు 10 కిలోల యూరేట్ ఆఫ్ పొటాషియంను 30, 60, 90 రోజుల్లో అందించాలి. హైబ్రిడ్స్ లో ఎరువుల సిఫారసు వచ్చేసి భాస్వరం మొత్తాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అయితే 150 కిలోలు, అనగా 3 బస్తాలు ఎకరానికి, లేదా 1 బస్తా డిఏపి ఎకరానికి విత్తే ముందు ఆఖరి దుక్కులో వేసి కలియదున్నాడు. అదా అలా కుదరకపోతే విత్తిన 15 రోజుల లోపు కూడా వేసుకోవచ్చు. పైపాటుగా వేయ నత్రజని పొటాష్ ఎరువులను యూరియా మరియు ఎంఓపి రూపంలో అందించాలి. ఎకరాకి హైబ్రిడ్ కాబట్టి 25 కిలోల యూరియా, 60 బస్తా యూరియా, 10 కిలోల ఎర్ర పొటాష్, యూరేట్ ఆఫ్ పొటాష్ ను 20, 40, 60, 80 రోజులకు అందించాలి. ఇక్కడ రైతులు గమనించాల్సిన ముఖ్యమైన సూచన వచ్చేసి పైపాటుగా మనము కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు. జింకు లోపాన్ని సవరించడం పత్తి పంటలో ఎలా తెలుసుకుందాం. 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి చెప్పున కలిపి 2 లేదా 3 సార్లు ప్రతి 5 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ భూమిలో వెయ్యాలి. మెగ్నీషియం లోపం, ఈ మెగ్నీషియం లోపం వచ్చేసి సాధారణంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో కనిపించడం జరుగుతుంది. వీటి సవరణకి లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ను కలిపి పైరుపై వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. బోరాన్ లోపం కూడా ఇప్పుడు సర్వసాధారణంగా పత్తిలో కనిపించడం జరుగుతుంది. దీని నివారణకి 1 లీటర్ నీటికి 0.5 గ్రాముల బోరాక్స్ ని కలిపి 1 లేదా 2 సార్లు 7 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో అతి ముఖ్యమైన వాణిజ్య పంట పత్తి తర్వాత వచ్చేసి పసుపులో ఎరువుల యాజమాన్యం ఏక పంటగా పసుపు పండించినప్పుడు ఉరకంగా ఉంటుంది. అంతర పంటగా మొక్కజొన్నతో పాటు పండించినప్పుడు పసుపులో ఎరువుల యాజమాన్యం ఒక రకంగా ఉంటుంది. మొదటిగా ఏక పంటగా పసుపును పండించినప్పుడు ఎరువుల యాజమాన్యం వచ్చేసి ఆఖరి దుక్కులో 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి, 10 కిలోల జింక్ సల్ఫేటు, 3 బస్తాల సూపరు, సూపర్ లేని ప్రాంతాల్లో 1 బస్తా డిఏపి, 1/2 బస్తా ఎర్ర పొటాష్ ఆఖరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. 40 రోజుల తర్వాత 200 కిలోల వేపపిండి, 1 బస్తా యూరియా వేయవలసి ఉంటుంది ఒక ఎకరా పొలానికి. 80 రోజుల తర్వాత 1 బస్తా యూరియా, 1/2 బస్తా ఎంఓపి ఒక ఎకరానికి వేయవలసి ఉంటుంది. 120 రోజుల తర్వాత 1 బస్తా యూరియా, 25 కిలోల ఎర్ర పొటాష్ ని వేయవలసి ఉంటుంది. పసుపులో మొక్కజొన్నతో అంతర్ పంటగా వేసినప్పుడు ఎరువుల యాజమాన్యం మారుతుంది. అది ఎలాగంటే ఆఖరి దుక్కులో 10 టన్నుల పశువుల ఎరువు, 250 కిలోల వేపపిండి, 20 కిలోల జింక్ సల్ఫేటు, 6 బస్తాల సూపరు, అనగా 300 కిలోల సూపరు లేదా 2 బస్తాల డిఏపి వాడవలసి ఉంటుంది, 60 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడవలసి ఉంటుంది. విత్తిన 40 రోజుల తర్వాత 250 కిలోల వేపపిండి, 90 కిలోల యూరియా వాడవలసి ఉంటుంది. 80 రోజులకు 90 కిలోల యూరియా, అనగా సుమారుగా 2 బస్తాల యూరియా, 30 కిలోల ఎంఓపి వాడవలసి ఉంటుంది. విత్తిన 120 రోజుల తర్వాత 90 కిలోల యూరియా, సుమారుగా 2 బస్తాల యూరియా, 30 కిలోల ఎర్ర పొటాష్ వాడవలసి ఉంటుంది. ఎరువులను వేసేటప్పుడు మొక్కలపై పడకుండా మొక్కల నుంచి 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో వెయ్యాలి. రైతులు అధిక మోతాదులో పశువుల ఎరువు లేదా చెరువు మట్టి వేయడం వల్ల నేలలో తేమ శాతం పెరిగి దుంపకుళ్ళు ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సిఫారసు చేసిన మేరకే నత్రజని ఎరువును వేసుకోవాలి.

ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణ ఈ అంశం గురించి రాజేందర్ నగర్ సీనియర్ శాస్త్రవేత్త కిరణ్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. తోడికోడళ్ళు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని

0: కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1-800-11-7800-1800-1-1-7800 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. శ్రీకారం చిత్రం నుండి పృథ్వీచంద్ర పాడిన పాట, రచన రామజోగే శాస్త్రి, సంగీతం మిక్కీ జేమేయర్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఖేతీ బచావో అభియాన్ ఈ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
1: వ్యవసాయంలో రైతుల ఖర్చులను తగ్గించి సుస్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అయితే తాజాగా ఈ రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి సహజ పద్ధతులను రైతులు అవలంబించేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఖేత్ బచావ్ అభియాన్ అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుంది. మరి ఈ ప్రచారోద్యమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు, ఈ ప్రచారంలో భాగంగా ఎలాంటి అంశాలపైన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు, ఈ వివరాలను గురించి మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శివచరణ్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఈ ఖేత్ బచావ్ అభియాన్ అనే ఏదైతే ప్రచార కార్యక్రమం ఉందో, నెల రోజులది, ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశాల గురించి చెప్తారా?
2: అయితే గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఎరువుల వినియోగం అనేది రాను రాను పెరుగుతా పోతుంది. సో ఈ వినియోగాన్ని కొంత తగ్గించి తప్పనిసరిగా మనం ఏంటంటే రైతు వాళ్ళందరూ పంట యాజమాన్యము, పంట యాజమాన్యానికి సంబంధించిన అంశాలన్నీ మనం తెలుసుకుంటున్నాము, దానిపైన అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తున్నాము. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే నేల ఆరోగ్యము, నేలల పరిరక్షణ, ఇది ముఖ్య ఉద్దేశం. సో ఈ నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఖర్చులు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా 1వ తేదీ నాడు రాయసీమ జిల్లా మధ్యప్రదేశ్ లో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల కార్యాచరణ ఏదైతే ప్రచార ఉద్యమాన్ని ఏదైతే చేపట్టిందో ఈ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, అయితే ఇందులో ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారు, ఎవరెవరి భాగస్వామ్యం ఉంటుంది?
2: ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో అంటే ఐసీఆర్ వచ్చేసి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, తర్వాత ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు దేశవ్యాప్తంగా ఉన్న 731 KVKలు అందరూ కృషి విజ్ఞాన కేంద్రాలు అన్ని పార్టిసిపేట్ చేసి భాగస్వామ్యం పంచుకొని రైతు సోదరులందరికీ ఈ 1 నుండి 30 వరకు ఇప్పుడు చాలా ప్రదేశాలలో మన దేశవ్యాప్తంగా విత్తనాలు విత్తుకోవడం కానీ, నేల తయారీ కానీ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ భాగస్వాములుగా అందరూ రైతుల గ్రామానికి వెళ్లి అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే ఖేత్ బచావ్ మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఒక ఉద్యమం లాగా తీసుకెళ్తున్నారు 1 నుండి 30 వరకు. దీంట్లో మన తెలంగాణలో చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ ద్వారా మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు అటారీ అని మాకు ఐసీఆర్ సంబంధించిన సంస్థ సౌత్ జోన్ కి, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు అందరి భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో 30 రోజులు అందరూ ప్రతి ఒక్క శాస్త్రవేత్త, వ్యవసాయ శాఖ సంబంధించిన వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు అంటే ఏర్పాటు చేయడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ 30 రోజుల్లో ప్రధానమైన ప్రచారాంశాలు ఏమున్నాయి, వేటి మీద మీరు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు?
2: అయితే దీన్ని అంటే ఈ ముందస్తుగా అవగాహన కార్యక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 అంశాలు ఇందులో. ఒకటి ఎరువుల వినియోగాన్ని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడము. రెండవది ఏంటంటే నేలల పరిరక్షణ, నేల ఆరోగ్యము కాపాడుకోవడం. ఈ 2 ప్రధాన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మొత్తం అంశాలను కనుక మనం చూసుకున్నట్టయితే ఒక 10 అంశాలుగా చేసుకున్నట్టయితే మొదలు ఏంటంటే తప్పనిసరిగా రైతు సోదరులు ఏంటంటే నేలల మట్టి పరీక్ష చేసుకోవాలి. మట్టి పరీక్ష చేసుకుని మట్టి పరీక్ష ఆధారంగానే ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. సో ఆ ఎరువుల యాజమాన్యం కూడా ఏంటంటే పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడకుండా మనకు దొరుకుతున్న పశువుల ఎరువు కానీ లేదంటే చెరువు మట్టి తోలుకోవడం కానీ ఇలాంటి కొన్ని అంశాలను రైతు క్షేత్రస్థాయిలో మేము తీసుకెళ్లడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎరువుల వినియోగంపై పెట్టే ఖర్చు ఒకటి తగ్గుతుంది, రెండవది ఏంటంటే ఈ పర్యావరణాన్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సో రసాయన ఎరువుల వినియోగం వల్ల మనకి ఏవైతే భూగర్భ జలాలు కానీ ఇవన్నీ కలుషితం కావడం అనేది ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక 100 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. ఈ జిల్లాలు ఏంటంటే వినియోగము అత్యధిక స్థాయిలో ఉంది. సో వాటి ఎక్కువ మోతాదులో అంటే విపరీతం ఎక్కువ స్థాయిలో వాడుతున్నారు. అలాంటి జిల్లాల్లో

0: ఉధృతంగా చేస్తున్నారు. మిగతా జిల్లాలో కూడా అంటే
1: ముందు జాగ్రత్తగా
0: ముందు జాగ్రత్త, ఈ 100 జిల్లాలే కాకుండా జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మొదలైందంటే మనం మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం, దీంతో పాటు ఏంటంటే మనం పంటల యాజమాన్యం కూడా చేపడతాం. ఈ పంటల యాజమాన్యం చేపట్టాలని గానీ పదే పదే ఒకే పంట వాడకుండా పంట మార్పిడి, క్రాప్ రొటేషన్ కూడా ఒకటి మనం చెప్తున్నాం. ఈ రసాయన ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది కాబట్టి దానికన్నా ముందు రైస్ సోదరులు చాలా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన జిల్లాలో ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే ఈ పంట వ్యర్థాలను కాల్చడం అనేది పెరిగిపోతా ఉంది. ఈ పంట వ్యర్థాలు కాల్చడం ద్వారా ఏమైతుందంటే భూమికి ఒక రకంగా భూమిలో మేల్చేసే సూక్ష్మజీవులు చనిపోవడం కానీ లేదంటే భూమి యొక్క సాయిల్ క్వాలిటీ దెబ్బతినడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటిని ముందే దృష్టిలో ఉంచుకొని ఈ పంట వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడము, వాటిని కలియదున్నడము, దీనికి కావలసిన మెకనైజేషన్ గాని అంటే వాటికి కావలసిన ట్రాక్టర్ తో అనుసంధానం చేసినటువంటి ఈ ఏవైతే కలియదున్నే పరికరాలు ఉన్నాయో అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఉన్న రైతులందరూ అవి గనక మనకు అందుబాటులో ఉన్నట్టయితే తప్పనిసరిగా వాటిని కలియదున్నుకుంటే నేల ఆరోగ్యం కాపాడుకుంటున్నాము, పర్యావరణ కాలుష్యాన్ని కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. అదొకటి బాగా సమస్య మన దగ్గర కూడా ఇప్పుడు బాగా వచ్చేసింది. రానున్న కాలంలో గనక ఒకవేళ ఇదే మనం కొనసాగించినట్టయితే చాలా దుష్పరిమాణాలు అనేది మనం చూడాల్సి వస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే మరి చేస్తున్నట్టే మనము పచ్చి రొట్టె ఎరువులు, మన జిల్లాలో గనక చూసుకుంటే ఎక్కువ శాతము పత్తి, సోయా చిక్కుడు మరియు వర్షాధారిత పంటలు పండిస్తున్నాము. ఒకవేళ వరి ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏంటంటే తప్పనిసరిగా ఈ పచ్చి రొట్టె సంబంధించిన పంటలు వేసుకోవాలి, జనుము, జీలుగ ఇలాంటి పంటలు తప్పనిసరిగా. అంటే ఎటు తిరిగినా మనకేందంటే ఈ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే మార్గాలని మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ అదే విధంగా మనము నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం. ఈ రెండు అంశాలను ప్రధానంగా దానికి సంబంధించిన అంశాలని మనం ఇందులో చెప్పడం జరుగుతుంది. సో మనకి ఏదైనా గానీ మనం ఒక పంట ముందు పంట ఒక వ్యర్థాలు కనుక పంట వ్యర్థాలు ఉన్నట్టయితే వాటిని సమర్థవంతంగా కలియదున్నుకోవడము, కాల్చకుండా ఒకటి. ఇంకొకటి ఏంటంటే నీటి పొదుపు. నీటి పొదుపులో కూడా మనము మన జిల్లాలో మట్టుకు చూసుకున్నట్టయితే ఎత్తుమడుల పద్ధతి ఒకటి మనం చెప్తున్నాము. రెండవది ఏంటంటే మనకున్న తక్కువ నీటిలో వర్షాధారితంగా పండిస్తున్నాం కాబట్టి పంట కాలం కూడా కొంత స్వల్ప నుంచి మధ్యస్థ కాల రకాలను కనుక ఎంపిక చేసుకున్నట్టయితే రైతు సోదరులు మనకున్న నీటితోనే మనము పంట దిగుబడి అనేది సాధించవచ్చు. ఎక్కువ పంట కాలం గనక ఉన్న పంటలను గనక వేసుకున్నట్టయితే చివరి దశలో నీటి ఎద్దడి వచ్చి దిగుబడులు కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా నీటిని పొదుపు చేయడము, నీటి కుంటల ఏర్పాటు కూడా ఈ మధ్య ఒక రైతు తారసుపడితే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నీటి కుంటలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ముందుగానే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ టెంపరేచర్స్ పెరిగే ఉష్ణోగ్రతలు కూడా చూసి వాళ్ళు ఏంటంటే ఒక గ్రామంలో ముగ్గురు రైతు సోదరులు కలిసి ఈ నీటి కుంట అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది పల్సీకే గ్రామంలో. అంటే నీటి ఎద్దడిని రైతులు వస్తున్నారని ముందస్తున్న గుర్తిస్తున్నారు కాబట్టి నీటి పొదుపు, దాంతో పాటు మనకున్న నీటి వినియోగం అదురుణంగా వనరులను కాపాడుకుంటూ దానికి తగ్గ రకాలను ఎంపిక చేసుకోవడం కూడా ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మిత్ర పురుగులు, మనం చూసుకున్నట్టయితే మనం వాడే రసాయన క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య గాని మిత్ర పురుగుల సంఖ్య గాని చాలా తగ్గిపోయింది. సో వీటిని పెంచాలా అంటే రసాయన క్రిమి సంహారక మందుల వినియోగాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా సమగ్ర చీడపీడల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జిగురట్టలు గానీ లేదంటే బయోపస్టిసైడ్స్ గానీ లింగాకర్షక బుట్టలు గానీ ఇలాంటివి తగ్గించుకున్నట్టయితే మనము చేసే 5 నుండి 7 స్ప్రేలో కనీసం 1-2 కున్న తగ్గించుకున్న వాళ్ళం మొత్తం. 1-2 స్ప్రేలు తగ్గుతున్నాయి అంటే వినియోగం తగ్గుతుంది, మనకు మన పైన ఖర్చు తగ్గుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణానికి కూడా మంచిది కాబట్టి ఇలాంటి పద్ధతులు కూడా ఒకటి చేసుకోవడం. తద్వారా మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది, నేలలో సూక్ష్మజీవుల క్రియ కూడా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకేవైతే పొలం గట్లు ఉంటాయో పొలం గట్ల పైన మునగ లాంటి పంటలు, అంటే పొలం గట్ల పైన అవి పెరుగుతాయి, పెద్దగా వాటి నీడ మన పంటను హాని చేయదు కాబట్టి పంటల మీద పడదు కాబట్టి దాంతో పాటు ఏంటంటే అదనంగా మనకు ఆదాయం కూడా ఇస్తుంది. సో అలాంటి పంటలు వేసుకోవడం తద్వారా ఆదాయాన్ని పొందడము. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ తిరిగినా గానీ తప్పనిసరిగా రైతు సోదరులు ఖర్చు తగ్గించుకోవాలి. మేము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి దాదాపు ఒక 40 రోజుల నుంచి మేము ఇలాంటి రైతు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. 90% మంది రైతులు జమా ఖర్చు, పంటకు సంబంధించిన నిర్వహణ ఖర్చు యాజమాన్యం గానీ దాని లెక్కలు రాసుకోవడం గానీ చేయట్లేదు. సో రైతు సార్లు తప్పనిసరిగా ఇది గనక మెయింటైన్ చేసినట్టయితే ఎక్కడ మనం ఖర్చు తగ్గించవచ్చు, ఒకవేళ రసాయన ఎరువులు ఈ క్రిమి సంహారక మందులు ఒకటి, ఒకవేళ సమర్థవంతంగా రసాయన ఎరువుల వినియోగము మరియు క్రిమి సంహారక మందులు స్ప్రే కనుక తగ్గించుకున్నట్టయితే నీటి యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే ఎకరానికి 1500 నుంచి 3000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఆదా చేసుకున్న వాళ్ళు మొత్తం. సో ఒకటి మనము పంట ఖర్చును ఆదా చేసుకోవడము, తద్వారా అధిక దిగుబడిని సాధించడము, తద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించిన వాళ్ళం అవుతాము.
1: అయితే ఇప్పుడు ఈ జమా ఖర్చుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రైతులు వ్యవసాయానికి సంబంధించి అవసరమైన విత్తనాలు

0: కానీ ఎరువులు పురుగుమందులకు సంబంధించిన కొనుగోలు చేసినప్పుడు చాలామంది అవగాహన ఉండియో లేకనో కొంతమంది సంబంధించిన రసీదులు తీసుకొని ఉంచుతారు, కొందరేమో వాటిని మర్చిపోతారు కదా. ఇట్లాంటి పరిస్థితులు అంటే ఈ రసీదులతో భవిష్యత్తులో ఏమైనా ఉపయోగం ఉంటుందా? మరి వీటిని తీసుకోవడం జాగ్రత్త ఉంచడం అవసరమా?
1: తప్పనిసరిగా. వ్యవసాయ శాఖ ద్వారా మరియు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతు సోదరులు అవగాహన కల్పిస్తున్న అంశం ఏంటంటే, తప్పనిసరిగా రైతు సోదరులు వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు, విత్తనం గాని, ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని, ఏది తీసుకున్నా దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవడము, మరి తీసుకున్న దాంట్లో ఎంట్రీ అయిందా లేదా చూసుకోవడం. ఇది ఎప్పటి వరకు ఉంచాలంటే, పంట ఉత్పత్తి మనం అమ్మి మన అకౌంట్ లో డబ్బులు జమ అయ్యే వరకు ఈ రసీదు అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. రెండోది ఏంటంటే, మీరు అన్నట్టు పంట నిర్వహణ ఖర్చు కూడా మనం రాసుకోవాలి. ఈ రెండు చేసినప్పుడు ఏంటంటే, భవిష్యత్తులో ఇతర ఏదైనా కారణాల వల్ల సమస్య తలెత్తినప్పుడు ఈ మన రసీదు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా ఏంటంటే, ఎవరిపైన అయితే పట్టా ఉంటుందో, రైతు పట్టా ఉన్నదో, ఆ పేరు మీద రసీదు తీసుకోవడం ఇంకా మంచిది. మనం ఏదో ఒక పేరు రాపియకుండా ఆ పేరు మీద తీసుకోవడము, మరియు తీసుకున్న ఇన్పుట్స్ కూడా క్వాలిటీ ఇన్పుట్స్ సంబంధిత డీలర్లు అంటే గుర్తించబడిన డీలర్ల దగ్గర తీసుకోవడం ఇంకా మంచిది.
0: చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఖేత్ బచావ్ అభియాన్ నెల రోజుల ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ముఖ్య ఉద్దేశంగా మీ మాటల ద్వారా తెలుస్తుంది ఈ పథక ఉద్దేశం గురించి. అయితే రైతులు సంపూర్ణమైన అవగాహనతో తమ వ్యవసాయ ఖర్చులని తగ్గించుకొని, ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి, సహజ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మంచి పంట దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ, ఏ ఉద్దేశంతోనైతే కేంద్ర రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిందో ఆ కార్యక్రమ ఉద్దేశాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ ఈ సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఖేతీ బచావో అభియాన్ ఈ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రాజా చిత్రం నుండి మనో చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 27 నుండి 29 వరకు సెషల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఏఐ క్లౌడ్ సేవలను భారత్లో భారీగా విస్తరిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం రానున్న 5 ఏళ్లలో అదనంగా $13 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఖచ్చితమైన ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్వహించే ఒక పారదర్శకమైన రాజ్యాంగబద్దమైన ప్రక్రియ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, తప్పులుంటే అప్డేట్ చేయించుకోవాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఆయన కుటుంబ సమేతంగా పాల్గొని ఓటు హక్కు వివరాలను నమోదు చేసుకున్నారు. పేదల జీవనోపాధికి ఆటంకం కలగకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలో 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడం ద్వారా వారి గృహ కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూకాశ్మీర్ లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జూన్లో జరిగిన తెలంగాణ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత 82.61% నమోదైంది. పరీక్షకు 27,857 మంది అభ్యర్థులు హాజరుకాగా 23,013 మంది ఉత్తీర్ణులయ్యారు. TG20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్కు వరుసగా 2వ విజయం దక్కింది. రంగారెడ్డి రైజర్స్పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన రంగారెడ్డి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు 18 ఓవర్లలోనే 4 వికెట్లను మాత్రమే కోల్పోయి గెలుపొందింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:03. ఇప్పుడు ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి యునాని వైద్యం శాస్త్రీయ పరిశోధనలు విజయాలు ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు డాక్టర్ గజాల జావేద్ గారు, ఇన్ఛార్జ్ డైరెక్టర్, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ఫర్ స్కిన్ డిజార్డర్స్ హైదరాబాద్, డాక్టర్ రాజారాం గారు, రీసెర్చ్ ఆఫీసర్ యునాని పరిశోధనా సంస్థ. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో యునాని వైద్యం శాస్త్రీయ పరిశోధనలు విజయాలు అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. చర్మం మన శరీరాన్ని బాహ్య ప్రపంచం నుంచి కాపాడి రక్షణ కవచం. కానీ కొన్ని రకాల చర్మ వ్యాధులు కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా గాయపరుస్తాయి. ముఖ్యంగా విటిలిగో వంటి సమస్యలకు వైద్యం కంటే సమాజంలో చిన్నచూపే నిత్యం ఆవేదనకు గురిచేస్తుంది. అయితే హైదరాబాద్ లో ఒక సంస్థ దశాబ్దాలుగా ఈ పోరాటంలో రోగుల పక్షాన నిలబడుతోంది. కేవలం చికిత్స మాత్రమే కాదు, పరిశోధన, విద్య, ప్రజాసేవ అన్నీ ఒకే చోట అందిస్తుంది. అదే నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ఫర్ స్కిన్ డిజార్డర్స్, సంక్షిప్తంగా NRIUMSD. 1971లో చిన్న పరిశోధనా కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ నేడు కొన్ని రకాల చికిత్సల్లో ప్రపంచంలోనే అగ్రగామి కేంద్రంగా గుర్తింపు పొందింది. విటిలిగోపై ఇక్కడ జరిగిన పరిశోధనలకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆ విజయాల గురించి సమగ్రంగా వివరించేందుకు సంస్థ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ గజాల జావేద్ గారు, అలాగే యునాని రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ ఎం రాజారాం గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారు క్లినికల్ రీసెర్చ్ సంప్రదాయక జ్ఞాన పరిరక్షణలో విశేష అనుభవం కలిగిన శాస్త్రవేత్తలు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. డాక్టర్ గజాల జావేద్ గారు, ఆకాశవాణి ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం. అలాగే డాక్టర్ ఎం రాజారాం గారు, నమస్కారం మేడం. డాక్టర్ గజాల జావేద్ జీ, ఆకాశవాణికి ఇస్ విశేష సాక్షాత్కార్ కార్యక్రమంకే ఆప్కో హార్దిక్ స్వాగత్ హై.
3: నమస్కార్, బహుత్ బహుత్ ధన్యవాద్.
2: డాక్టర్ గజాల జావేద్ జీ, ఆప్కే పాస్ క్లినికల్ రీసెర్చ్ ఔర్ పారంపరిక్ జ్ఞాన్ కే సంరక్షణ జైసే క్షేత్రం మే వ్యాపక్ అనుభవం హై. ఇస్ సంస్థా కే నిర్దేశక్ కా కార్యభార్ సంభాల్నే కే బాద్ ఆప్కి అనుభూతి కైసి రహీ హై?
3: నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హై, రీసెర్చ్ కౌన్సిల్ జో కి ఆయుష్ మంత్రాలయ కే తహత్ కామ్ కర్తీ హై, ఉస్మే ఏక్ యే బహుత్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ హై, స్కిన్ డిసార్డర్స్ కే లియే యే ఫేమస్ హై. యహాన్ పర్ ఆకర్ మేరా కోషిష్ యహీ రహేగీ, హమ్ పేషెంట్స్ కో జిత్నీ జ్యాదా స్టాండర్డ్ కేర్ హెల్త్ కేర్ సర్వీసెస్ పహుంచా సకే ఉత్నా హమారే లియే అచ్చా రహేగా. జో హమారీ స్ట్రెంగ్త్స్ హై వో ఎవిడెన్స్ బేస్డ్ సైంటిఫిక్ కంట్రిబ్యూషన్, హెల్త్ కేర్ డిలివరీ సిస్టమ్, హమ్ పేషెంట్స్ ఆర్ సొసైటీ కి బెనిఫిట్ కే లియే ఆప్కే మాధ్యమ సే బతానా చాహతే హై కే హమ్ యహాన్ పర్ మౌజూద్ హై ఔర్ ఇస్ క్షేత్ర మే హమ్ యే సేవా ప్రదాన్ కర్తే హై.
2: డాక్టర్ రాజారాం గారు, క్లినికల్ రీసెర్చ్ ని బలోపేతం చేయడం, రోగి సంరక్షణ సేవలు మెరుగుపరచడం, చర్మ వ్యాధుల రంగంలో యునాని వైద్యం పరిధిని విస్తరించడం వంటివి మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఎలాంటి ప్రణాళిక ఉంది?
4: మొట్టమొదటిగా ఈ ప్రీ క్లినికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో అనిమల్స్ మీద పరిశోధన చేసి దాని తర్వాత మనుషుల మీద ప్రయోగించడం జరుగుతుంది. అలాగా ప్రయోగించిన మందులలో ఔషధాలలో చాలా మటుకు ఇప్పుడు మనకి విటిలిగో వైద్యానికి నిర్మూలించడానికి ఉపయోగపడుతున్నాయి. మీరు చూస్తే కొన్ని లక్షల మంది దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఇంకా NRI పేషెంట్స్ కూడా మన దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మనం ఎస్టాబ్లిష్ చేయడానికి, కనుగొనడానికి ప్రీ క్లినికల్ క్లినికల్ స్టడీస్ కూడా మేము తీవ్రంగా సాంకేతిక పరంగా ముందుకు తీసుకెళ్తున్నాం.
2: మేడం ఆ బతాయే, హైదరాబాద్ CTC యునాని అనుసంధాన కేంద్ర ఔర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ కే ఇతిహాస్ కే బారే మే కుచ్ బతాయే.
3: యే హమారా ఇన్స్టిట్యూట్ 1971 మే స్థాపిత్ హువా థా ఔర్ ఇస్నే అప్నే లియే ఏక్ జగహ బనాయీ హై అండ్ ఇట్ హాజ్ అచీవ్డ్ ఫేమ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్కిన్ డిసార్డర్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ స్కిన్ డిసార్డర్స్ లైక్ ఎగ్జిమా, సోరియాసిస్. ఇస్కే అలావా కుచ్ క్రోనిక్ కండిషన్స్ హైన్ జైసే రూమటోయిడ్ ఆర్థ్రైటిస్, ఆస్టియోఆర్థ్రైటిస్ ఔర్ కుచ్ GIT రిలేటెడ్ డైజెస్టివ్ సిస్టమ్ కే రిలేటెడ్ జో బీమారియాన్ హోతీ హైన్ ఉస్మే భీ హమ్ పేషెంట్స్ కో ట్రీట్ కర్తే హైన్ ఔర్ యహాన్ పర్ కమ్ సే కమ్ ఎవరేజ్ మే 400 సే 500 పేషెంట్ డైలీ హమారే హాస్పిటల్ మర్ आते हैं. अब हमने इसकी एक पैरेलल विंग, क्योंकि एजुकेशन और रिसर्च साथ साथ चलती है, PG कोर्सेज हमने यहाँ पे स्टार्ट किए हैं 2018 से, जिसमें हम दो मेन फील्ड मेडिसिन, यूनानी मेडिसिन और फार्माकोलॉजी में कोर्सेज कराते हैं. और हमारे पास PG स्टूडेंट्स को हम रिसर्च के माध्यम से उनको सक्षम करते हैं ताकि आगे जाके वो हमारे ब्रांड एम्बेसडर बने और रिसर्च और एविडेंस में हमारा साथ निभा सके.
2: सर राजारम गारु, असलु विटिलिगो अंटे एंटी, దీనికి కారణాలేంటి, నివారణ కోసం ప్రజలు ఏం చేయాలి?
4: విటిలిగో అనే వ్యాధి చర్మంలోని మెలానిన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల తెల్ల మచ్చలు ఏర్పడే దీర్ఘకాలిక వ్యాధి. దీనికి ఖచ్చితమైన కారణం వైద్య శాస్త్రంలో లేదు. అలాగని కారణాలు చూస్తే గానీ

0: ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడము, జన్యులోపం కానీ, నాడి సంబంధిత కారణాలు ఉండొచ్చు, లివర్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో శారీరక ఒత్తిడి కన్నా మానసిక ఒత్తిడి పేషెంట్స్ చాలా గురవుతారు. యునాని వైద్యం ప్రకారం సమతుల్యమైన ఆహారం, మంచి జీర్ణశక్తి, ఆరోగ్యకరమైన జీవన శైలి ఉపయోగకరంగా ఉంటాయి నివారణలో. ఇటిలిగో తెల్ల మచ్చల కోసం సముద్రపు ఆహారాలు, పాలు, పాల పదార్థాలు, వేడి పదార్థాలు మరియు పులుపు పదార్థాలు మేము జనరల్ గా అలో చేయము. ఇటిలిగోకి వివిధమైన వైద్య ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట.
1: అంటే మిగతా వైద్య చికిత్సలకు యునానీకి సంబంధించి విటిలోగో విషయంలో తేడా ఏంటి సార్?
0: మీరు చూసుకుంటే ఇప్పుడు అల్లోపతి చూసుకుంటే అది ఒక డైరెక్ట్ ఆర్గానిజం, బ్యాక్టీరియా బేస్డ్ ఉంటుంది. ఏ బ్యాక్టీరియా ఉంటుందో, ఏ ఆర్గానిజం ఉంటుందో దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. మా యునానీ వైద్యం అలా కాదు. మా ప్రిన్సిపల్, మా కాన్సెప్ట్ డిఫరెంట్. అంటే మేము హ్యూమర్స్ అనే కాన్సెప్ట్ మీద మా మొత్తం డిసీజ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఉంటుంది. ఈ విటిలిగో కూడా సర్టన్ హ్యూమర్స్ డిస్టర్బెన్స్ వల్ల ఉంటుంది. ఆ హ్యూమర్ ని ట్రీట్ చేయడము మరియు దానికి అనుగుణంగా యోగి యొక్క రోగ నిరోధక శక్తి పెంచడము, యోగి యొక్క ఆహారపు అలవాట్లు మార్చడము, శారీరక ఫిజికల్ యాక్టివిటీస్ ని పెంపొందించడము, తద్వారా మేము దీన్ని పూర్తిగా ట్రీట్మెంట్ ని చేస్తాం.
1: సరే, ఇప్పుడు విటిలిగో వల్ల రోగులు అనుభవించే సామాజిక వివక్ష, మానసిక క్షోభ, వీటిని యునానీ చికిత్స విధానం ఎట్లా పరిష్కరిస్తుంది?
0: యునానీ వైద్యం శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సమగ్రంగా పరిగణిస్తుంది. కౌన్సిలింగ్, అవగాహన మరియు భావోద్వేగ మద్దతు ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. మేము మందుల యునానీ వైద్యం ద్వారా మందులతోనే కాకుండా వాళ్ళకి ఇంటెన్స్ కౌన్సిలింగ్ ఇస్తాం అన్నమాట. పేషెంట్స్ ఎవరైతే ఈ వ్యాధికి గురవుతారో వాళ్ళు శారీరక బాధ కన్నా మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది, సోషల్ స్టిగ్మా ఉంటది. కాబట్టి వాళ్ళకి మనం వైద్య రంగం పరంగా వైద్యులు కూడా వాళ్ళకి మానసిక బలాన్ని చేకూరుస్తాం.
1: మేడం ఆ బోలియే దునియా మే సబ్సే అధిక్ 1.5 లాఖ్ సే భీ జ్యాదా విటిలిగో మరీజోం కా ఇలాజ్ కర్నే వాలీ ఈ సంస్థకి సఫలతా కా రాజ్ క్యా హై?
2: సబ్సే పెహలే తో హమే జో సపోర్ట్ మిల్తా హై గవర్నమెంట్ సే, హమారే డైరెక్టర్ జనరల్ సీసీఆర్యుమ్ హై ఔర్ మంత్రాలయ కే జితనే భీ అథారిటీస్ హై, హమే ఫండ్స్ ఔర్ సపోర్ట్ హమేషా రహా హై, చాహే వో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హో యా ఫిర్ రిసర్చ్ కే ఎక్విప్మెంట్స్ హో, హమ్ జిస్ చీజ్ కి మాంగ్ కర్తే హై ఉస్కో హమ్కో మిల్ జాతా హై. ఇస్కా సబ్సే బడా ఎగ్జాంపుల్ యే హై కి 2019 మే భారత సర్కార్ నే హమారీ ఇన్స్టిట్యూట్ కో అప్గ్రేడ్ కియా. యే పెహలే సెంట్రల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ థీ ఔర్ స్కిన్ డిసార్డర్స్ పర్ హీ కామ్ కర్నే కే లియే ఉన్హోనే హమే నేషనల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ బనాయా. క్యూంకి హమారే జో విటిలిగో పేషెంట్ హై, జైసే ఆప్నే అభీ సంఖ్యా గిన్వాయీ, హమ్నే ఇస్కో పాపులరైజ్ భీ కియా, అవేర్నెస్ భీ కియా. భారత సర్కార్ కే మెండేట్ కే హిసాబ్ సే హమారే మొబైల్ క్యాంప్స్ లగ్తే హై, హెల్త్ క్యాంప్స్ లగ్తే హై, జిస్మే హమ్ నా కేవల్ సిర్ఫ్ అప్నే అస్పతాల్ మే పర్ దూర్ జాకర్ హమ్నే స్పాట్స్ చూస్ కియే హువే హైదరాబాద్ కే పాస్ మే, జో డాక్టర్ రాజా రామ్ బతా సక్తే హై, వహాన్ జాకే భీ హమ్ అవేర్నెస్ క్రియేట్ కర్తే హై. ఇస్మే ఏక్ ఫేమ్ మిలా హై, తో జైసీ పేషెంట్స్ కో పతా లగ్తా హై బై వర్డ్ ఆఫ్ మౌత్ యా ఫిర్ ఆప్కే మాధ్యమ్ సే యా టీవీ కే మాధ్యమ్ సే ఉన్కో పతా లగ్తా హై ఔర్ ఫిర్ వో ఆతే హై ఔర్ ఇస్మే హమారా సక్సెస్ రహా. దూసరీ చీజ్ యే హై కే హమ్నే స్టాండర్డ్స్ మెయింటైన్ కియే హై, జైసే NABH స్టాండర్డ్స్ హై జిస్మే ఆప్కో మినిమమ్ స్టాండర్డ్స్ ప్రొవైడ్ కర్నా హోతా హై పేషెంట్ కో హెల్త్ కేర్ సేఫ్టీ దేనే కే లియే, తో వో భీ హమారీ NABH అక్రెడిటెడ్ హాస్పిటల్ హై ఔర్ NABL హి అక్రెడిటెడ్ హమారీ ల్యాబ్స్ హై, జో కి యే ఎన్షోర్ కర్తీ హై కి హమారీ జో సర్వీస్ హై ఔర్ హమారీ జో రిపోర్ట్స్ హై వో స్టాండర్డ్స్ మెయింటైన్ కర్తే హై.
1: టైమ్లీ ఆప్ హెల్త్ క్యాంప్స్
2: లగాతే హై జీ, హర్ డైలీ హమారే జాతే హై, హమ్నే పాపులేషన్ సెలెక్ట్ కీ హై జిస్కీ ఫండ్స్ ఔర్ సపోర్ట్ హమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సే మిల్తీ హై, వహాన్ పర్ జాకర్ హమ్ అవేర్నెస్ కే లెక్చర్స్ భీ దేతే హై హమారే డాక్టర్స్ ఔర్ దవాయియాన్ భీ హమ్ దేతే హై మరీజ్ కే ఉస్కే హిసాబ్ సే ఔర్ రిసర్చ్ పేషెంట్స్ కో రెఫర్ భీ కర్తే హై. సపోజ్ హమ్నే క్యాంప్ లగాయా ఔర్ వహాన్ పే హమే విటిలిగో కే పేషెంట్స్ మిలే ఎగ్జిమా కే, తో రెఫర్ హోకే హమారే హాస్పిటల్ మే ఆతే హై.
1: డాక్టర్ గజాలా జావేద్ జీ, ఆప్కీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కహతీ హై కి ఇస్ సంస్థాన్ మే 35 వర్షం కే అనుసంధాన్ కే దౌరాన్ 2 లాఖ్ సే అధిక్ మరీజోం కా ఇలాజ్ కియా గయా ఔర్ 17 యునానీ ఫార్ములేషన్ వికసిత్ కియే గయే, యహ రీసెర్చ్ కర్నే వాలే ఏక్ వైజ్ఞానికో కో ప్రతిష్ఠిత్ పద్మశ్రీ పురస్కార్ సే భీ నవాజా గయా హై, క్యా ఆప్ ఇస్కే బారే మే పూరా జానకారీ?
2: ఇస్కో అగర్ మే బతానా చాహూ జో ఆప్నే రిసర్చ్ కే ఇయర్స్ బనాయే, హమే తక్రీబన్ 55 సాల్ హో గయే హై యే సంస్థా స్థాపిత్ కియే హువే. ఔర్ ఆప్నే జైసే కహా హమ్నే యునానీ ఫార్ములేషన్ లియే ఔర్ విటిలిగో కీ జో ఫార్ములేషన్ హై ఉస్ పే హమ్నే పేటెంట్ భీ లే లియా హై. జైసా కీ ఆప్నే కహా హమారా యే సౌభాగ్య హై కీ యహాన్ కే హమారే జో భూతపూర్వ డైరెక్టర్ థే ఉన్హోనే కాఫీ సారే విటిలిగో కే పేషెంట్స్ ట్రీట్ కియే ఔర్ ఉస్ టైమ్ ఉన్హోనే కహీ ఐసే కమెండబుల్ స్టెప్స్ ఉఠాయే జిస్సే కే హమారి ఇన్స్టిట్యూట్ కా నామ్ ఔర్ ఊపర్ ఉఠా. ప్రొఫెసర్ MA వహీద్ సాహబ్ ఉన్కో పద్మశ్రీ సే

0: నవాజ్ ఆ గయా.
1: సార్ రాజారాం గారు చెప్పండి, విటిలిగోతో పాటు సోరియాసిస్, ఎగ్జిమా, మోటిమలు వంటి ఇతర చర్మ వ్యాధులపై కూడా ఇప్పుడు మీ పరిశోధన కేంద్రంలో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి?
2: విటిలిగోతో పాటు సోరియాసిస్, ఎగ్జిమా, మోటిమలు, రింగ్ వామ్, మెలెస్మా వీటి మీద కూడా చాలా తీవ్రమైన పరిశోధన జరుగుతుంది. ఔషధాలే కాకుండా మేము రెజినల్ థెరపీ అని ఒక ఫిజికల్ థెరపీ ద్వారా కూడా కప్పింగ్, లీచింగ్ దీని ద్వారా కూడా మనము అనేకమైన చర్మ వ్యాధులను నిర్మించడానికి రీసెర్చ్ అయితే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లో జరుగుతుంది.
1: మేడం గజాలజీ బోలియే, కోవిడ్ మహమ్మారి కే ప్రబంధన్ మే బి యునాని ఫార్ములేషన్ పర్ రీసెర్చ్ కియే గయే థే, సాంక్రమిక్ రోగో కే బారే మే యునానీ చికిత్సా క్యా కహతీ హై?
0: సాంక్రమిక రోగో కే బారే మే యునానీ చికిత్సా యే మాన్తీ హై కి ఆప్కే బాడీ మే ఏక్ ఇన్నేట్ పవర్ హోతీ హై జో కి బీమారియో సే ఔర్ మర్జ్ సే లడ్ సక్తీ హై, జిస్కో హమే కువ్వత ముదబ్బిరా బదన్ కహతే హై, వో తాకత్ జో కి ఆప్కో సెహత్ దేతీ హై బీమారియో సే బచాతీ హై. తో జబ్ ఐసా కోయి బీమారీ ఫైలతీ హై తో హమారా పర్పస్ రహతా హై కి హమ్ ఆప్కీ ఇమ్యూనిటీ బడాయే.

0: से और मर्ज से लड़ सकती है, जिसको हमें कुव्वते मुदब्बिरा बदन कहते हैं, वो ताकत जो कि आपको सेहत देती है, बीमारियों से बचाती है। तो जब ऐसा कोई बीमारी फैलती है तो हमारा पर्पस रहता है कि हम आपकी इम्यूनिटी बढ़ाएं, बॉडी की क्षमता बढ़ाएं, ताकि उसके अंदर मर्ज से लड़ने की ताकत ज्यादा रहे। तो COVID-19 के दौरान हमने यूनानी काढ़ा यूज किया था और कुछ ऐसी फॉर्मुलेशंस थी जैसे तिरिया के नज़ला, तिरिया के वबाई और खमीरा मरवरी, जो कि हमने डिस्ट्रीब्यूट किए थे पेशेंट्स को, पेशेंट्स और उनके जो फैमिली मेंबर्स थे उनको, ताकि प्रोफाइलेक्टिक मेजर भी रहे और वो उस बीमारी को ना पकड़े। तो जो मिनिस्ट्री ऑफ हेल्थ एंड फैमिली वेलफेयर की गाइडलाइंस थी उसको भी फॉलो किया और यूनानी पद्धति के द्वारा हमने इम्यूनिटी बढ़ाने की भरपूर कोशिश की।
1: చర్మ సంరక్షణలో ఆహార అలవాట్లు, జీవనశైలిపై యునానీ వైద్యం ఏం చెబుతుంది సార్? రోగులు తమ రోజువారీ జీవితంలో ఎలాంటి సూచనలు పాటించాలంటారు డాక్టర్ రాజారాం గారు?
2: సమతుల్యమైన ఆహారం, తగినంత మంచి నీరు, ఖచ్చితమైన వ్యాయామం, ఉదయం సాయంత్రం మంచి నిద్ర, ఒత్తిడి నియంత్రణ, స్ట్రెస్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత అండ్ పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమైన అంశాలు. వీటన్నిటితో మనం చాలా రకమైన వ్యాధులను నిర్మూలించవచ్చు.
1: ప్రత్యేకంగా యునానీ మీరు చికిత్స చేసే రోగులకు ఎలాంటి సూచనలు చేస్తారు?
2: యునానీ వైద్యం చేసే రోగులకు రోగానుగుణంగా ఏ రోగం అయితే ఉంటుందో దానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మేము సూచిస్తాము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. ఏమైనా తినకూడని ఆహారాలు ఉంటే వాటిని కూడా వాళ్ళు నివారించాలి. కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి రోగాలను బట్టి, దాన్ని కూడా మేము సూచిస్తాము. దానికి తగ్గట్టు ఆహారపు అలవాట్లు మార్చు. చర్మ వ్యాధుల్లో మేము పులుపు ఆహారం తినకూడదు అని చెప్తాము, ప్రాథమిక సూత్రము. మరియు మాంసాహారం, ముఖ్యంగా చికెన్ గాని, గుడ్లు, చేపలు, చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి మేము రిస్ట్రిక్ట్ చేస్తాము, ఇవి తినకూడదు. ట్రీట్మెంట్ ప్రక్రియలో తర్వాత మీరు అది పేషెంట్ వాళ్ళ ఇష్టం.
1: డాక్టర్ గజాలా జావేద్ జీ, యునానీ అనుసంధానమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఔర్ బయోటెక్నాలజీ జైసి ఆధునిక్ తక్నీకుం కే ప్రభావ్ కే బారే మే ఆప్ బతాయే.
0: आर्टिफिशियल इंटेलिजेंस एंड बायोटेक्नोलॉजी एडवांसमेंट के लिए है और कोई भी पद्धति हो वो इसका यूज कर सकती है। भारत सरकार में आयुष मंत्रालय ने एक कर्मयोगी प्लेटफॉर्म के थ्रू सारे रिसर्च ऑफिसर्स को एआई दक्ष बनने के लिए कहा, जिसमें हमने ट्रेनिंग की और हमें आर्टिफिशियल इंटेलिजेंस का यूजेज चाहे हमारे डेली रूटीन वर्क में या उसका रिसर्च एंड डेवलपमेंट में हम किस तरह से इस्तेमाल कर सकते हैं, वो हमारे सारे ऑफिसर्स को आयुष मंत्रालय ने ट्रेनिंग दिया। जैसे मैं एग्जांपल दूंगी तो जो कपिंग हमारा एक रेजिमेनल थेरेपी है, जिसमें हम वैक्यूम बनाकर स्पेशली जो हमारा जोड़ों का दर्द होता है या हड्डियों का, उसमें हम यूज करते हैं। तो IIT दिल्ली के साथ हमारा कोलैबोरेटिव प्रोजेक्ट चल रहा है, जिसमें हम AI का यूज कर पता लगाएंगे कि कितना हमारा प्रेशर होना चाहिए और क्या। तो IT टूल्स और AI टूल्स हम यूज कर रहे हैं और बायोटेक्नोलॉजी में हम CSIR की वेरियस इंस्टीट्यूट्स, ICMR के इंस्टीट्यूट्स के डिपार्टमेंट्स से कोलैबोरेट कर एविडेंस बेस्ड इनोवेशन की तरफ बढ़ रहे हैं।
1: మేడం చెప్తున్నారు ఐఐటి ఢిల్లీ, సిఎస్ఐఆర్ వంటి సంస్థలతో అనుసంధానమై ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బయోటెక్నాలజీని కూడా యునానీ వైద్యంలో రోగులకు అందిస్తున్నాము, వాడుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. సార్, డాక్టర్ రాజారాం గారు చెప్పండి, ఇప్పుడు హైదరాబాద్ లో మన రీసెర్చ్ సెంటర్ ఉంది, ఇక్కడ ఇన్ పేషెంట్స్ వార్డు ఉంది, అవుట్ పేషెంట్ వార్డు ఉంది. అయితే హైదరాబాద్ లో రోగులకు మాత్రమే కాకుండా ఈ గ్రామీణ పేద వర్గాలకు మీ సేవలు ఎట్లా అందుతున్నాయి?
2: హైదరాబాద్ హాస్పిటల్ తో పాటు మేము అనేకమైన, అంటే ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు హైదరాబాద్ లో సెలెక్ట్ చేసిన దారిద్ర రేఖకు దిగువన ఉన్న ఏరియాలు ఏదైతే ఉంటాయో అక్కడ మేము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. ఇవి మనకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటాయి. నిష్ణాతులైన వైద్యులు వెళ్లి వాళ్ళ దగ్గరికి, పేషెంట్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళకి కావాల్సిన పరీక్షలు చేయడము, ఔషధాలు ఉచితంగా ఇవ్వడము, అవసరమైతే ఇంకా తదుపరి పరీక్షల కోసం హాస్పిటల్ కి రిఫర్ చేయడం, హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఉచిత వైద్యాలు, వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇది ఒకటే కాకుండా మనం స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అని చేస్తాం. గవర్నమెంట్ స్కూల్స్ ని సెలెక్ట్ చేస్తాం, ఒక 3-4 స్కూల్ని సెలెక్ట్ చేసి ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ హెల్త్ స్క్రీనింగ్ చేస్తాం. తద్వారా అక్కడ నుంచి వాళ్ళని ఎక్కడికైనా రిఫర్ చేయడం, పంటి నొప్పి ఉంటే పంటి డాక్టర్ కి రిఫర్ చేయడము, కంటి చూపు ఉంటే కంటి డాక్టర్ కి రిఫర్ చేయడము, ఇవన్నీ చేస్తాము. దీంతో పాటు మొబైల్ క్లినికల్ రీసెర్చ్ కూడా ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చాలా మెడికల్ క్యాంప్ చేశాం. కొన్ని వేల మంది పేషెంట్స్ కి దగ్గరికి వెళ్లి చూసి మందులు మరియు వైద్య పరీక్షలు కూడా నిర్వహించాం.
1: సార్, మీరు ఇప్పుడు చెప్పారు మొబైల్ క్లినికల్ రీసెర్చ్ కూడా ఉంది అని, అది ఎట్లా సేవలు అందిస్తుంది?
2: ఆసుపత్రి నుంచి ఒక నిష్ణాతులమైన డాక్టర్స్ టీమ్ వెళ్తుంది, ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని, ఈ ఏరియా ప్రిఫరెన్స్ గా బిలో పావర్టీ లైన్ ఉండాలి, వాళ్ళ దగ్గరికి వైద్య బృందం వెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఇంకా కావాల్సిన పరీక్షలు ఏమైనా ఉంటే వాళ్ళని హాస్పిటల్ కి తీసుకొచ్చి ఇక్కడ కూడా ఉచితంగా పరీక్షలు చేసి అక్కడ వాళ్ళకి ఉచిత వైద్యం అందిస్తుంది.

0: వాళ్ళకి తదుపరి వైద్య సేవలు కూడా అందిస్తారు.
1: డాక్టర్ గజాలజీ, ఆధునిక పీడికే డాక్టర్ ఔర్ మరీజోంగ్ మే యునానీ చికిత్సా కే ప్రతి జాగరూకతా బఢానే కే లియే ఆప్కీ సంస్థా క్యా కదమ్ ఉఠా రహీ హై?
2: హమారీ సంస్థా పబ్లిక్ హెల్త్ క్యాంప్స్ లగాతీ హై, వహాన్ పర్ హమ్ అవేర్నెస్ లెక్చర్స్ కర్తే హై. ఇస్కే అలావా హమ్ అప్నీ ఖుద్ కీ ఇన్స్టిట్యూట్ మే ఓపీడీ కే బాహర్ జితనే భీ మరీజ్ ఆతే హై ఉన్కో యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కే బారే మే బతాతే హై. టైమ్ టు టైమ్ హమ్ ఎగ్జిబిషన్స్ లగాతే హై, ఆరోగ్య మే పార్టిసిపేట్ కర్తే హై, జో మంత్రాలయ కా ఏక్ బహుత్ ఇంపార్టెంట్ ఫేర్ హై జిస్మే హమ్ ఆయుష్ కే బారే మే బతాయా కర్తే హై. ఇస్కే అలావా హమారా ఏక్ ఫేస్బుక్ పేజ్ భీ హై ఔర్ వెబ్సైట్ భీ హై, జహాన్ పే హమ్ అప్నీ రీసెంట్ డెవలప్మెంట్స్ కే జరియే మరీజో కో ఔర్ జనరల్ పాపులేషన్ కో బతాతే హై కే హమ్ క్యా కర్ రహే హై. హమ్ ఐసీ మెటీరియల్ భీ జైసే పాంఫ్లెట్స్ హై, ఛోటే ఛోటే బ్రోషర్స్ హై, ఫ్లయర్స్ హై, వో భీ డిస్ట్రిబ్యూట్ కర్తే హై ఔర్ కితాబే భీ ఛాప్తే హై సైంటిఫిక్ పబ్లికేషన్, జిస్కీ ఇన్ఫర్మేషన్ హమారీ వెబ్సైట్ పర్ అవైలబుల్ రహతీ హై. ఇస్కే అలావా హమారా ఏక్ హర్బల్ గార్డన్ భీ హై, జైసా కి ఆప్ జానతే హై కి కుచ్ పౌధే ఐసే హోతే హై జో ఆప్ నార్మల్ అప్నే కిచెన్ గార్డన్ మే ఉగా సక్తే హై ఔర్ ఉస్కో కుచ్ కామన్ ఎలిమెంట్స్ కే లియే ఇస్తమాల్ కర్ సక్తే హై, జైసే నజ్లా జుకామ్ హై, ఖాంసీ హై, తో వో అవేర్నెస్ భీ హమ్ అప్నే హర్బల్ గార్డన్ కే థ్రూ హమారే యహాన్ జో మరీజ్ ఆతే హై ఉన్కో బతాతే హై కి యే వాలే పౌధే ఆప్ ఇస్ బీమారీ కే లియే యూజ్ కర్ సక్తే హై, తో అవేర్నెస్ క్రియేట్ కర్తే హై. ఇస్కే అలావా హమారే యహాన్ పే స్టూడెంట్స్ కా ఎడ్యుకేషనల్ టూర్ హోతా హై, చాహే వో గవర్నమెంట్ నిజామియా తిబ్బియా కాలేజ్ సే హో యా రిక్వెస్ట్ హమారే పాస్ ఆతీ రహతీ హై, ఎడ్యుకేషనల్ టూర్ హమ్ కండక్ట్ కరాతే హై ఔర్ ఉన్కో యునానీ మెడిసినల్ ప్లాంట్స్ కే బారే మే బతాతే హై ఔర్ అవేర్నెస్ క్రియేట్ కర్తే హై.
1: సార్, డాక్టర్ రాజారాం గారు, హైదరాబాద్ లో ఇంత పెద్ద యునానీ వైద్య పరిశోధన కేంద్రం ఉందని చాలా మందికి తెలియదని చెప్తుంటారు, ఈ ప్రజలందరికీ తెలిసేలా మీరు ఏం చర్యలు చేస్తున్నారు?
0: ఒక 50 ఏళ్ల నుంచి ఉన్నా కూడా చాలా మందికి తెలియదు, ఇది ఒకటి చింతించాల్సిన విషయము. ఈ విషయం గురించి ఒక 2-3 ఏళ్లుగా విస్తృతమైన ప్రచారం చేస్తున్నాము, ప్రతి ఏరియాకి వెళ్లి హాస్పిటల్ గురించి చెప్తున్నాము, చాలా మంది పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా మాకు ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది మేడం గారు అన్నట్లు, వెబ్సైట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఇంకా మేము పాంప్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ప్రస్తుతానికైతే ఎవరికైతే వైద్యం అందుతుందో ఆ పేషెంట్స్ అందరూ మనస్ఫూర్తిగా వాళ్ళు వైద్యం తీసుకుంటున్నారు.
1: సరే, ఇప్పుడు మామూలుగా సమాజంలో సోషల్ మీడియా బాగా అందరికి అలవాటైపోయింది, ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఉన్నాయని మీరు ఇప్పుడు చెప్పారు, దానికి సెపరేట్ డిపార్ట్మెంట్ లాగా ఉందా? అది సోషల్ మీడియా ఎలా మీరు నిర్వహిస్తున్నారు?
0: సోషల్ మీడియా కోసము, మన చేసే చర్యల కార్యక్రమాల ప్రచారం కోసము నిష్ణాతులైన ఐటీ కన్సల్టెంట్ వారు సోషల్ మీడియా స్ప్రెడ్ ని వారు చూసుకుంటారు.
1: డాక్టర్ గజాలజీ, వర్తమాన మే హమారే ఇస్ యునానీ అనుసంధాన కేంద్ర మే కితనే డాక్టర్ అప్నే సేవా ఎంఏ రహీ హై?
2: హమారీ ఇన్స్టిట్యూట్ మే 38 రిసర్చర్స్ హై జో కే ఓపీడీ కర్తే హై ఔర్ స్టూడెంట్స్ కో పఢాతే హై, ఐపీడీ మే డ్యూటీ కర్తే హై, తో హమారే పాస్ స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్ హై. ఇస్కే అలావా హమ్ కాంట్రాక్చువల్ స్టాఫ్ సే భీ హెల్ప్ లేతే హై, క్యూంకి హమారీ పారలల్ ఓపీడీస్ భీ చల్తీ హై ఔర్ జైసే డాక్టర్ రాజారాం నే బతాయా హెల్త్ కేర్ క్యాంప్స్ భీ లగతే హై, తో మల్టీ ఫేసెటెడ్ ఎక్టివిటీస్ హమారీ కై తరహ కీ హమ్ కర్తే హై, జిస్మే హమారే పాస్ స్టాఫ్ నర్సెస్ రహతీ హై, ఐపీడీ మే ధ్యాన్ రఖనే కే లియే జో ప్రాపర్ సెటప్ రహతా హై వో ఆప్కో మిల్తా హై యహాన్ పర్.
1: సర్ రాజారాం గారు, మీరు చెప్పండి, ప్రతిరోజు మన యునానీ వైద్య పరిశోధన కేంద్రానికి ఎంతమంది రోగులు వస్తుంటారు?
0: 450 నుంచి 550 మంది రోగులు వస్తారు ఓపీ ద్వారా. ఐపీడీలో కూడా మనకి 75 బెడ్డెడ్ ఉంది, అది ఫుల్ ఉంటది.
1: మేడం బోలియే, కహా జా రహా హై కి ఇస్ కేంద్ర మే ఇన్ పేషెంట్ సువిధా భీ హై, యహా కితనే బెడ్ హై ఔర్ కిస్ తరహ కే మరీజోం కో ఇన్ పేషెంట్ కే రూప్ మే భర్తీ కర్ ఇలాజ్ కియా జాతా హై?
2: హమారే పాస్ 75 బెడ్డెడ్ హాస్పిటల్ హై, జహాన్ పర్ జ్యాదాతర్ క్యూంకి స్కిన్ డిసార్డర్స్ కి ఇన్స్టిట్యూట్ హై, జ్యాదాతర్ విటిలిగో కే, సోరియాసిస్ కే, ఎగ్జిమా కే ఔర్ కుచ్ క్రోనిక్ కండిషన్స్ హై జైసే గఠియా హై, జోడో కా దర్ద హై, ఇస్కే మరీజ్ హమ్ పే జ్యాదా ఆతే హై, ఆస్టియోఆర్థ్రైటిస్, రూమేటాయిడ్ ఆర్థ్రైటిస్. విటిలిగో కేసెస్ మే హమ్నే దేఖా హై కి జిన్ మరీజో కో ఓపీడీ మే ఫాయదా నహీ హోతా, డైలీ జో దవా లేకే జాతే హై తో ఉన్కో ఫిర్ హమ్ అడ్మిట్ కర్తే హై ఐపీడీ మే, కిసీ కా ఎక్స్టెన్సివ్ హై, జ్యాదా ఫైలా హువా హై తో హమ్ ఉస్కో ఫిర్ షురూ మే హీ ఐపీడీ మే లే లేతే హై, క్యూంకి వహాన్ హమ్ అప్నే ఆబ్జర్వేషన్ మే హమారీ స్పెషల్ జో ట్రీట్మెంట్ హై జిస్కో రెజిమెనల్ థెరపీ కేతే హై, ముల్జిన్ ముసిల్ థెరపీ వో దేతే హై అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డాక్టర్, తో వో హమ్ ఉన్కో వహాన్ పర్ దేతే హై. ఇస్కే అలావా జైసే మైనే ఆప్కో బతాయా యే హమారీ సువిధా జో హై NABH అక్రిడిటెడ్ హాస్పిటల్ హై, జిస్సే ఆప్ ఎన్షోర్ కర్తే హై కి ఆప్ పేషెంట్స్ కో బెస్ట్ సర్విస్ ప్రొవైడ్ కర్ రహే హై ఔర్ స్టాండర్డ్స్ ఫాలో కర్ రహే హై, తో హమారే పాస్ వో సర్టిఫికేట్ భీ హై అక్రిడిటేషన్ కా.
1: మేడం గజాలజీ బోలియే, యునానీ అనుసంధాన కేంద్ర సే సంబంధ కాలేజ్ మే కౌన్ కౌన్ సే కోర్స్ ఉపలబ్ధ హై ఔర్ వహా కితనే ఛాత్ర పఢ రహీ హై?
2: హమీ అభీ ఫిల్హాల్ హమ్ యహాన్ పే పోస్ట్ గ్రాజ్యుయేట్ కోర్సెస్ హీ ఆఫర్ కర్ రహే హై, దో స్ట్రీమ్ మే హమ్ MD యునానీ కరా రహే హై.

0: एक जिसको हम यूनानी में मौलिजात कराते हैं, जो यूनानी मेडिसिन है, और इल्मुल अदविया जो फार्मेकोलॉजी ब्रांच है। इसमें हम स्टूडेंट्स को एडमिट करते हैं। एज ऑन डेट हमारे पास तीनों साल का मिला के 54 पीजी स्कॉलर्स हैं। वो टॉपिक अपना सिनॉप्सिस का ऐसे चूज करते हैं जिसको हम आगे भी टेकअप कर सकते हैं, तो उनको रिसर्च एंड डेवलपमेंट की पूरी ट्रेनिंग और एजुकेशन दी जाती है। एनसीआईएसएम की रेगुलेशंस हम फॉलो करते हैं, क्योंकि जो कि जरूरी है फॉलो करना, इट्स अ नेशनल रेगुलेशन, और एनसीआईएसएम की विजिट भी होती है, तब हमें ये सीट्स अलॉट होती है।
1: पीएचडी भी है मैडम कोर्स?
0: फेलोशिप का प्रोग्राम हम कर रहे हैं, अभी नहीं है। हमारा ये जो कोर्स है एफिलिएटेड है कलोजी नारायण राव यूनिवर्सिटी, हेल्थ यूनिवर्सिटी के साथ, हाँ, क्योंकि एफिलिएशन जरूरी है। तो आगे फ्यूचर में हम जरूर चाहते हैं कि हम पीएचडी का लें, ये हमें मैंडेट मिला भी है, लेकिन एज ऑन डेट हम अभी पीजी ही ऑफर कर रहे हैं।
1: सर డాక్టర్ రాజారాం గారు, ఇప్పుడు ఈ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ ఎట్లా సాగుతుంది?
2: కాలేజీలో వచ్చేసి ఇది ఎండి యునానీ కోర్సెస్ రెండు బ్రాంచులు ఆఫర్ చేస్తామండి. ఒకటి ఎండి ఇన్ మౌల్జాత్ అంటే మెడిసిన్, ఎండి ఇన్ ఫార్మాకాలజీ అంటే ఇల్ముల్ అద్వియా అంటారు యునానీలో. ఈ రెండింటికి గాను మనకి ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఉంటుంది. మొత్తం దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింటారో వాళ్ళు పరీక్ష రాస్తారు. దాంట్లో నిష్ణాతులైన విద్యార్థులు, మంచి మార్క్స్ వచ్చిన విద్యార్థులకు మాత్రమే మా ఇన్స్టిట్యూట్లో దొరుకుతారు. అన్ని రాష్ట్రాల నుంచి ఎంపికైన విద్యార్థులు మన దగ్గర జాయిన్ అవుతారు.
1: సార్ విషయం చెప్పండి, విటిలిగో రోగులకు, ఆల్ ఇండియా రేడియో వింటున్న శ్రోతలకు మీరు ఈ చర్మ వ్యాధులకు సంబంధించి కానీ యునానీకి సంబంధించిన జాగ్రత్తలపై ఎలాంటి సందేశం?
2: చర్మ వ్యాధులు ప్రాణాంతకం కాదు, కాబట్టి రోగులు మానసిక స్థైర్యం కోల్పోకూడదు. విటిలిగో బొల్లి అనే వ్యాధి అంటువ్యాధి కాదు, మరియు ప్రాణాంతకం కూడా కాదు. ఇది ఒక చర్మ వ్యాధి, శారీరకంగా మన స్థైర్యాన్ని కోల్పోవడానికి ట్రై చేస్తుంది. వైద్యులము, సమాజంలో ఉన్న మనుషులు కూడా ఈ వ్యాధిగ్రస్తులకి అవగాహన కల్పించాలి, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి. సరైన సమయంలో వైద్యం తీసుకుంటే ఈ వ్యాధిని నిర్మూలించవచ్చు. యునాని వైద్యంలోకి వస్తే ఆహారపు అలవాట్లు, మంచి నిద్ర, శారీరక ఎక్సర్సైజులు గాని ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఒక కంప్లీట్ గా ట్రీట్మెంట్ చేస్తే ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.
1: హెర్బల్ గార్డెన్, దానికి సంబంధించిన విశేషాలు చెప్పండి.
2: రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఒక హెర్బల్ గార్డెన్ కూడా ఉందండి. 361 వైద్య మొక్కలు ఉన్నాయి. ఒక 20-30 చాలా రేర్ స్పీసీస్ ఉన్నాయి. స్టూడెంట్స్ వైద్య మొక్కల గురించి, దాన్ని ఎలా ఉంటాయి, స్టూడెంట్స్ కోసం పెట్టాము అని చిన్న చిన్నగా మేము కూడా వైద్య తయారీలో కూడా కొన్ని వాడతాం.
1: మేడం డాక్టర్ గజాలా జావేద్ జీ, ఏక్ మహిళా వైజ్ఞానిక్ కే రూప్ మే ఏక్ సర్కారీ అనుసంధాన సంస్థ కా నేతృత్వ కర్నా బేహద్ సరాహనీయ హే. అప్నే ఇస్ అనుభవ కే ఆధార్ పర్ భావి మహిళా యునానీ వైజ్ఞానికం కో ఆప్ క్యా సందేశ్ దేనా చాహెంగీ?
0: मेरा यह सौभाग्य है कि मैं इंस्टीट्यूट में आई हूं, और मैं अपनी साथी महिला साइंटिस्ट को यही कहना चाहूंगी कि ड्रीम्स कैन बी फुलफिल्ड एंड वी ऑल हैव टू परसू गोल्स विद कॉन्फिडेंस, डेडिकेशन एंड स्पिरिट ऑफ कंटिन्यूस लर्निंग. हम जितना हार्ड वर्क करते हैं, जितना डेडिकेशन करते हैं, तो उसका रिजल्ट हमें मिलता है. तो वी हैव टू स्टे स्ट्रांग. और अपनी तरफ से मैं ये भी कहना चाहूंगी कि जनरल जो हमारे श्रोता है उनके लिए, WHO ने हेल्थ को डिफाइन किया है फिजिकल, मेंटल एंड सोशल वेलबींग के लिए. तो जब हम विटिलिगो की बात करते हैं तो फिजिकली तो हम ट्रीट कर रहे हैं, ये हमारा रिस्पॉन्सिबिलिटी है कि हम मेंटली भी उनको स्ट्रेस फ्री रखें, उनको कहें कि ये जो मर्ज है ये क्योर हो सकता है, ठीक हो सकता है, इसमें ये छूने से नहीं फैलता है, इसमें कोई भेदभाव की जरूरत नहीं है. और सोशली भी कि हमें उनसे ना इंटरेक्शन खत्म करना है, साथ खाने से, साथ बैठने से इसमें कोई परेशानी नहीं होती है और ये क्योरेबल होता है. तो फिजिकल, मेंटल एंड सोशल वेलबींग एक हमारा मंत्र है जिसको हमें हर मर्ज में, स्पेशली विटिलिगो के केसेस में ध्यान रखना होता है. और जहां तक मेरी इंस्टीट्यूट की बात है, हम इसको एक छोटी सी कड़ी बनाना चाहते हैं जो कि भारत सरकार का एक विजन है, विकसित भारत 2047 का. तो हम अपनी इंस्टीट्यूट को एक छोटी सी कड़ी बनाना चाहेंगे और आगे इसको इसी राह पर लेके जाना चाहेंगे. धन्यवाद.
1: मैडम डॉक्टर గజాలా జావేద్ గారు, వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మా యునానీ సంస్థ కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్తున్నారు. ఒక మహిళా అధికారిగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి తన నాయకత్వంలో మంచి దిశలో తీసుకెళ్తున్నారు. ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో డాక్టర్ గజాలా జావేద్ గారు, అలాగే డాక్టర్ రాజారాం గారు చాలా విషయాలు చెప్పారు. శతాబ్దాల నాటి యునానీ వైద్య జ్ఞానాన్ని ఆధునిక శాస్త్ర పరిశోధనతో మేళవించి చర్మ వ్యాధుల బాధితులకు ఆశాకిరణంగా నిలుస్తోంది నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ ఫర్ స్కిన్ డిజార్డర్స్. సంక్షిప్తంగా చెప్పుకుంటే NRI

0: యుఎంఎస్డి. నిజంగా ఇది హైదరాబాద్ గర్వించదగ్గ సంస్థ. పద్మశ్రీ గుర్తింపు పొందిన ఆ పరిశోధనల వారసత్వాన్ని నేడు డాక్టర్ గజాలా జావేద్ గారి నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం. ఆకాశవాణి శ్రోతల కోసం యునాని పరిశోధన కేంద్రం విజయాలు వివరించినందుకు ధన్యవాదాలు మేడం డాక్టర్ గజాలా జావేద్ గారు, అలాగే డాక్టర్ రాజారాం గారు.
1: ఇంతవరకు మీరు యునాని వైద్యం శాస్త్రీయ పరిశోధనలు విజయాలు ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు డాక్టర్ గజాలా జావేద్ గారు, ఇన్ఛార్జ్ డైరెక్టర్, నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ ఫర్ స్కిన్ డిజార్డర్స్ హైదరాబాద్, డాక్టర్ రాజారాం గారు, రీసెర్చ్ ఆఫీసర్, యునాని పరిశోధన సంస్థ. సంభాషించిన వారు శ్రీ గోపగోని సప్తగిరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ఖడ్గం చిత్రం నుండి చిత్ర రక్వీ పాడిన పాట, రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి కత్తి చిత్రం నుండి హేమచంద్ర గీతామాధురి పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం మణిశర్మ.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు. ముందుగా వినండి అభిమానవంతులు చిత్రం నుండి సుశీల పాడిన పాట, రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి.

ఇప్పుడు వినండి బలిపీఠం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన దేవులపల్లి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి సిరి సంపదలు చిత్రం నుండి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం మాస్టర్ వేణు.

ఉద్యోగం అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీమాకుమారి గారిచే చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొంటున్నవారు శ్రీమతి డాక్టర్ కె దేవికారాణి మరియు సాయి కిరణ్ కాసీనా. 11:03కు మారిన మనసులు నాటిక రచన శ్రీతేజ ఎస్ఎస్, నిర్వహణ ఎస్ రామ్గోపాల్, సహకారం ముత్తూ సత్యనారాయణ. 12:10కు యువవాణి తెలుగులో, 12:40కు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20కు వనితా లోకం మహిళల కార్యక్రమంలో మొహరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం గురించి షేక్ హసీనా గారు వివరిస్తారు. 2:30కు వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03కు జానపద సంగీత కార్యక్రమంలో కాకి పడగల కథ మహాభారతం నుండి సభాపర్వం ఘటం 2వ భాగం శ్రీ నిమ్మల వెంకటేష్ వారి బృందం వినిపిస్తారు. 6:30కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50కు వ్యవసాయ సూచనలో అంశం జూన్ మాసంలో చెరుకు పంటలో వ్యవసాయ పనులు వివరాలు. 7:15కు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం పశువుల్లో పాల అధిక దిగుబడిని పెంచుకోవడానికి మెళకువలు. ఈ అంశం గురించి రాజేందర్ నగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయశ్రీ గారి ప్రసంగం. 7:45కు వికసిత్ భారత్ శీర్షిక. 8:03కు అమరవాణి సంస్కృతం కార్యక్రమం. శీలం పరం భూషణం ఈ అంశం గురించి డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారి సంభాషణ. 9:15కు స్పాట్లైట్. 9:30కు కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00కు మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:13. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50కు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.